ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 5వ తేదీ శనివారం. ఏది తానంతట తానే ధరికి రాదు, శోధించి సాధించాలి అన్నారు శ్రీశ్రీ. నేను మీ రేడియో నేస్తం చెనగరపు శ్రీధర్. శ్రోతలకు శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంలో సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం రిలే.

ఆచరిస్తాడా లేదా అనేది వేరే విషయం. ఈ ప్రపంచం అంతా ధర్మం మీదే ఆధారపడింది. ఒకప్పుడు ధర్మం నాలుగు పాదాల మీద నడిచేదట. నీకిది ధర్మంగా ఉందా? ఇత్యాది వాక్యాలు వింటూనే ఉంటాం. అసలు ధర్మం అంటే ఏమిటి, దాని లక్షణం ఏమిటి అని ఆలోచిస్తే, ధారణా ధర్మమిత్యాహు ధర్మో ధారయతే ప్రజాః యస్యాద్ధారణ సంయుక్తః సధర్మ ఇతి నిశ్చయః అని మహాభారతంలో ధర్మం నిర్వచింపబడింది. ఏది సంఘాన్ని కట్టుబాటులో నిలుపుతూ ఉందో అదే ధర్మం అన్నారు పెద్దలు. అంటే ఇంకా విపులంగా చెప్పుకోవాలంటే, ధృతి క్షమా దమోస్తేయం శౌచమింద్రియ నిగ్రహ ధీర్విద్య సత్యమక్రోధో దశకం ధర్మలక్షణం. ధైర్యము, ఓర్పు, మనోనిగ్రహం, పరవస్తువుల పట్ల ఆశ లేకపోవడం, శుచిత్వం, ఇంద్రియ నిగ్రహం, బుద్ధిమత్వం, విద్య, సత్యభాషణం, అక్రోధం, ఈ 10 ధర్మానికి లక్షణాలు. సంఘ ప్రయోజనాన్ని కోరేవారు ఈ ధర్మ లక్షణాలన్నింటినీ ఆచరించాలి. సత్యం వద ధర్మం చెర అనే సూక్తి జీవిత లక్ష్యం కావాలి. జాతిరీత్యా, వృత్తిరీత్యా, యుగరీత్యా ధర్మం అనేక విధాలుగా సాగుతుంది. మహాభారతంలో అరణ్య పర్వంలో ధర్మవ్యాధిని కథ దీనికి చక్కని ఉదాహరణ. జీవహింస, మాంస విక్రయం అతని స్వధర్మం. స్వజన పరిరక్షణ, శత్రు సంహరణ క్షత్రియ ధర్మం. ఈ 2 చోట్ల అహింస పరమో ధర్మ అనేది వర్తించదు. స్వధర్మాన్ని అనుష్ఠించాలి, పరధర్మాన్ని త్యజించాలి. పరధర్మం ఆకర్షణీయమైనప్పటికీ మొగ్గు చూపితే ప్రమాదకరం. అందుకే స్వధర్మో నిధనం శ్రేయః, పరధర్మో భయావహః అని గీత ప్రబోధం. ప్రస్తుతం వ్యతిరేక దిశలో నడుస్తున్నాం. ఆలోచిస్తే ఈ జగత్తంతా ధర్మం మీదే ఆధారపడింది. ధర్మాదర్థ ప్రభవతే ధర్మాత్ ప్రభవతే సుఖం, ధర్మేణ లభ్యతే సర్వం, ధర్మసారమిదం జగత్ అని రామాయణం ప్రబోధిస్తోంది. ధర్మం వలననే ధనం, సుఖం, సర్వమూ లోకంలో సంభవిస్తున్నాయి. మనం ధర్మం నుండి ఒక్క అడుగు పక్కకు వేసినా అదే అధర్మం, అదే అవినీతి. ధర్మార్థ కామమోక్షాలు, పురుషార్థాలు. ధర్మబద్ధం కాని అర్థం నిలబడదు. ధర్మబద్ధం కాని కామం ప్రాణానికి హాని. దుర్యోధనుడు, రావణుడు దీనికి చక్కని తార్కాణాలు. వేల కోట్ల ఆస్తులు అధర్మంగా సంపాదించినా, ఇతరుల కడుపు కొట్టి ఎంత సంపాదించినా, చివరకు జైలు పాలవ్వడమో అపమృత్యు పాలవ్వడమో చూస్తూనే ఉన్నాం. బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలన్నింటిలో స్త్రీ పురుషులిద్దరూ ఎవరి ధర్మాన్ని వారు సక్రమంగా పాటిస్తే ప్రపంచం స్వర్గతుల్యమే కదా. ధర్మోయేవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మో నహంతవ్యో మానో ధర్మో హతావధీత్ అని మనుస్మృతి. ధర్మాన్ని బాధిస్తే తిరిగి బాధిస్తుంది, రక్షిస్తే రక్షిస్తుంది. కాబట్టి ధర్మాన్ని నాశనం చేయొద్దు, ధర్మంచేత హతులు కావద్దు. సత్యము ధర్మము జంటపక్షులు. సత్యాన్ని

0: ఆచరించిన తీరు, సత్ప్రవర్తన రామో విగ్రహవాన్ ధర్మః అని కీర్తింపబడటానికి కారణమైంది. ప్రస్తుత సమాజం తన విధ్యుక్త ధర్మాలను విస్మరిస్తోంది. పరధర్మాన్ని, సంస్కృతి ఆచార వ్యవహారాలను వంటబట్టించుకుని స్వధర్మాన్ని విస్మరించి ప్రమాదపు టంచుల్లో ఉంది. ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే అన్నాడు భగవంతుడు. అలాంటి పరిస్థితే ఏర్పడితే తానే దైవంగా, ధర్మరక్షణే కర్తవ్యంగా భావించాలి ప్రతిమానవుడు. అప్పుడే ధర్మో రక్షతి రక్షితః అనే ధర్మ ప్రవచనం నిజమవుతుంది.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీమతి జి సుబ్బులక్ష్మి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం వింటారు. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
5: ఈ రోజు మనం ఫంగస్ జల్ల చేపల పెంపకం గురించి తెలుసుకుందాం. జల్ల చేపలు చాలా రుచిగా ఉంటాయి. ఈ చేపలకు 1 నుండి 4 జతల మీసాలు, బార్బెల్స్ వంటి నిర్మాణాలు నోటికి ఇరువైపులా ఉంటాయి. ఇవి పిల్లి మీసాల వలె ఉండట వలన వీటిని పిల్లి చేపలు, క్యాట్ ఫిష్ అని కూడా అంటారు. కార్పు చేపల తరువాత వాణిజ్యపరంగా ఇవి ఎంతో విలువైనవి. వీటి శరీరంపై ఎలాంటి పొలుసు ఉండదు. వీటిలో ముళ్లు తక్కువగా ఉంటాయి. వీటి మాంసం రుచికరంగా ఉంటోంది. కొన్ని రకాల జల్ల చేపలు వాతావరణంలోని గాలిని తీసుకుని జీవించడం వలన వీటిని చెరువు, కుంటల్లో అధిక సాంద్రతలో కూడా పెంచుకోవచ్చు. మార్పు, ఇంగిలాలు, ఫంగస్, వాలుగా, వంపాక్ మొదలైనవి ముఖ్యమైన జల్ల చేపలుగా పేర్కొనవచ్చు. ప్రస్తుతం కొన్ని రకాల జల్ల చేపలను మాత్రమే వాణిజ్య స్థాయిలో పెంచుతున్నారు. మిగతా చేపల విత్తనం అధిక మొత్తంలో లభించడం లేదు. 1995 విదేశీ జాతికి చెందిన ఫంగస్ జల్ల చేపలను మొదటగా థాయిలాండ్ దేశం నుండి బంగ్లాదేశ్ ద్వారా భారతదేశంలోకి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రవేశపెట్టబడింది. అయితే ఫంగస్ చేపల పెంపకం చేపట్టే రైతులకు భారత ప్రభుత్వం 2009 కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఫంగస్ చేపల పెంపకం చేపట్టే రైతులు వీటి పెంపకంలో అనుసరించవలసిన శాస్త్రీయ యాజమాన్య పద్దతులపై సరైన అవగాహన పెంపొందించుకోవాలి. ఫంగస్ చేపల వలన ప్రయోజనాలు. ఇవి అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుని పెరుగుతాయి. కార్పు జాతి చేపల కన్నా వీటిలో వ్యాధులు తక్కువగా సోకుతాయి. ఫంగస్ చేపలకు దేశీయంగా మరియు విదేశీ మార్కెట్లో డిమాండ్ కూడా ఉంది. ఫంగస్ చేపల మాంసంలో ముళ్లు తక్కువగా ఉండడం చేత ఫిల్లెట్ చేయడానికి అనువుగా ఉంటాయి. ఇవి అదనపు ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వలన మంచి పంట దిగుబడిని పొందవచ్చు. కార్పు జాతి చేపల పెంపకంలో పాటించిన విధంగానే ఇందులో కూడా చెరువులోని నేలను ఎండబెట్టి దున్నడం, నేల మట్టి ఉదజన సూచిక పిహెచ్ ననుసరించి 0 చల్లుకోవాలి. చెరువు తూములకు జాలీలను అమర్చుకుని నీటిని 1.5-2 మీటర్ల లోతు వరకు తోడుకోవాలి. నీటిలో సహజ సిద్ధమైన ఆహారం అంటే ప్లవకాలు పెరుగుదలపై సేంద్రీయ మరియు రసాయన ఎరువులను మట్టి సారాన్ని బట్టి తగిన మోతాదులో వాడుకోవాలి. ఫంగస్ చేపల విత్తనాన్ని బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ ద్వారా తీసుకువచ్చి నర్సరీలలో పెంచడం ద్వారా రైతులు కొనుగోలు చేసుకుని చెరువులలో వదులుతున్నారు. ఆరోగ్యవంతమైన చేప పిల్లలను మాత్రమే కొనుగోలు చేసుకుని వదులుకోవాలి. ఫంగస్ చేప పిల్లలను హెక్టారు నీటి విస్తీర్ణానికి మోనోకల్చర్ విధానంలో అడ్వాన్స్డ్ ఫింగర్లింగ్స్, 15 నుండి 20 గ్రాముల బరువు ఉన్నవి 20,000 సంఖ్యలోనూ పాలికల్చర్ విధానంలో కార్పు జాతి చేప పిల్లలతో పాటు హెక్టార్ కు 10,000 సంఖ్యలో వదులుకోవాలి. కానీ మోనోకల్చర్ విధానమే ఎంత

0: ఎంతో మంచిది. ఇక నీటి యాజమాన్యం చూసినట్లయితే ఫంగస్ చేపల చెరువులో ప్రతికూల పరిస్థితులను కూడా సమర్థవంతంగా తట్టుకుంటాయి. నీటి కాలుష్యం, విషవాయువులు చెరువులో నీటిలో ఓ మోస్తరుగా ఉన్నను తట్టుకుని పెరుగుతాయి. మేత యాజమాన్యాన్ని చూసినట్లయితే ఫంగస్ చేపలు అన్ని రకాల మేతలను స్వీకరిస్తాయి. వీటికి అమితమైన ఆకలి కాబట్టి రోజుకు 2 సార్లు ఉదయం సాయంత్రం చేప శరీర బరువు 5% మేరకు ఇవ్వవచ్చు. 27-30% మాంసకృత్తులు మరియు విటమిన్లు ఖనిజ లవణాలు కలిగిన కణికల రూపంలో ఉండే తేలే ఫ్లోటింగ్ పెల్లెట్స్ ఆహారాన్ని అందిస్తే అధిక దిగుబడి పొందవచ్చు. ఫంగస్ చేపల పెంపకంలో వ్యాధులు కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి చేపల పెరుగుదల ఆరోగ్య పరిశీలనకు సరఫరా చేయాల్సిన మేత అంచనాలకు కనీసం 10 రోజులకు ఒకసారి వలతో చేపలను పట్టి పరీక్షిస్తూ ఉండాలి. పెంపకానికి సంబంధించిన అన్ని విషయాలను రిజిస్టర్లో నమోదు చేసుకోవాలి.
1: మీరింతవరకు రైతు సమాచారం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రభాత ప్రసారంలో ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం రిలే. 7:15 మృతదేహ సంరక్షణ ఎంబాపింగ్ ప్రక్రియ ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం కె రామకృష్ణ, డి సౌజన్య. జిల్లాల గత వారం సమీక్ష వింటారు సమీక్షకులు దాట్ల రవీందర్. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం. అనంతరం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 10:00 మానవతావాది మదర్ తెరిస్సా ప్రసంగం వింటారు. 10:30 ఉత్తమ ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 11:00 చిత్రగీతాలు వింటారు. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో గిరిజాదేవి గారి గాత్ర సంగీతం వింటారు. 12:40 చిత్రగీతాలు వింటారు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం రిలే. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపార్ సమాచార్. ఈ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం రిలే. 2:30 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం. 4:00 చిత్రగీతాలు వింటారు. 5:45 జానపద గేయాలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 6:35 చిత్రగీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం రిలే. కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం రిలే. 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం రిలే. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు: భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైన సందర్బంగా సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. భూస్థిర కక్ష నుంచి చిత్రాలను అందించే భారత తొలి ఇమేజింగ్ ఉపగ్రహంగా ఈఓఎస్ 5 ప్రయోగం అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా నిలిచిందని అన్నారు. ఈ విజయం భారత అంతరిక్ష రంగంలోని సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మకత, సామర్థ్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇస్రో, భారతీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం దేశ అంతరిక్ష కార్యక్రమానికి మరింత బలం చేకూరుస్తోందని, అన్ని విభాగాల్లో భారత సామర్థ్యాలను పెంపొందించేందుకు ఇది దోహదపడుతుందని నరేంద్ర మోదీ తెలిపారు. మద్దూరులో పాఠశాల కోసం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నారాయణపేట జిల్లా మద్దూరులో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. జిల్లా పర్యటనలో భాగంగా మద్దూరుకు చేరుకున్న ముఖ్యమంత్రి పాఠశాల నిర్మాణ ప్రణాళికను పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల అవసరాల కోసం 10 ఏళ్ల కిందట సొంత నిధులతో భూములు కొనుగోలు చేసి అనంతరం ప్రభుత్వానికి అప్పగించిన రైతులను ముఖ్యమంత్రి కలిసి మాట్లాడారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలోని ఆటోనగర్లో ఏర్పాటు చేసిన ఆల్కలైన్ అయోనైజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. యువత మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో పరిశ్రమలు స్థాపించేలా MSME ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ది శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో దీక్ష చేస్తున్న న్యాయవాదుల శిబిరాన్ని మంత్రి నిన్న సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ ఇచ్చారని చెప్పారు. బెంచ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు. న్యాయవాదులు ఆందోళన విరమించి విధులకు హాజరు కావాలని మంత్రి టీజీ భరత్ విజ్ఞప్తి చేస్తూ,
1: అడ్వకేట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆందోళన చేయాల్సిన పని లేదు, మీ పనులు మీరు చేసుకోండి. మీకు బెంచ్ వచ్చేది 100%. చంద్రబాబు గారు చెప్పారు, మాట ఇచ్చారు. ప్రాసెస్, ఒక ప్రొసీజర్, జడ్జెస్ ఉంటారు, చీఫ్ జస్టిస్ ఉంటారు, సుప్రీంకోర్టు పోవాలా. ఇట్ ఈస్ హ్యాపెనింగ్, యూఆర్ గోయింగ్ టు డూ ఇట్. ప్లీజ్ హ్యావ్ పేషెన్స్ అనేది.

0: వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీలోని 17-20 వార్డుల్లో చేపట్టనున్న 4 అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. నిడదవోలు పట్టణ అభివృద్దికి 3 కోట్ల రూపాయలతో 17 పనులు చేపడుతున్నట్లు ఈ సందర్బంగా మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ
1: షెడ్యూల్ క్యాస్ట్ సబ్ ప్లాన్ ఇందులో కింద ఈ నెల రోజులు పట్టణంలో కేటాయించినటువంటి 3 కోట్ల రూపాయల నిధులు

0: ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణతో పాటు ఆధునిక క్రీడా పరికరాలు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. తొలిసారిగా రాష్ట పోలీస్ క్రీడా పోటీలను నిర్వహించడం గర్వకారణమని డీజీపీ హరీష్ కుమార్ పేర్కొన్నారు. అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చి అత్యున్నత రాష్టపతి పదవిని అలంకరించిన భారత తొలి ఉపరాష్టపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయునిగా ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది రాష్టపతి పదవి వరకు ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణిలో 1888 సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని ఒకానొక సందర్భంలో ఆయన సూచిస్తూ,
1: చిల్డ్రన్ మస్ట్ బి టాట్ ది హిస్టరీ ఆఫ్ ది డిఫరెంట్ నేషన్స్ వేర్ దే విల్ పర్సీవ్ దేర్ యూనిక్నెస్. దే మస్ట్ బి టాట్ ఈవెన్ వెన్ దే ఆర్ యంగ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దే మస్ట్ బి గివెన్ గ్లింప్సెస్ ఇంటూ వరల్డ్ లిటరేచర్ సో దట్ దేర్ ఓన్ మైండ్స్ ఆర్ షార్పెన్డ్ అండ్ ఫీలింగ్స్ రిఫైన్డ్.
0: సంక్షేమ పథకాల ఫలాలు నిజమైన అర్హులకు అందినప్పుడే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాకారమవుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బాపట్ల జిల్లా కారంచేడులో 4 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 3 నీటిశుద్ది కేంద్రాలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ,
2: సంక్షేమ ఫలాలు నిజమైన అర్హులకి అంది వారి జీవితాల్లో మంచి మార్పు వచ్చినప్పుడే అదే వికసిత భారత్ అభివృద్ది చెందినటువంటి భారతదేశం అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు వారు చేపట్టడం, ప్రవేశం కట్టడం జరిగినటువంటి విషయం. దానిలో జల్ జీవన్ మిషన్ కూడా ఒకటి. ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో జల్ జీవన్ మిషన్ ని వారు ప్రవేశపెట్టడం జరిగింది.
0: మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఒక ప్రకటన చేశారు. అర్హత లేని అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశ గాలులు వీస్తున్న ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
3: దక్షిణాంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్మార గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ పరియానంలో దిగువ ట్రోపావరణంలో నైరుతి మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో వాతావరణ సూచనలు. ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం EOS-5ను మోసుకెళ్లిన GSLV-F17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.
4: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. రాష్ట్రపతి పదాసీన ద్రౌపది ముర్ముః శిక్షకాన్ శిక్షావిదశ్చ స్వజ్ఞానం నిరంతరం ప్రవర్ధనాయ ప్రౌద్యోగికీం అంగీకరణాయ నవోన్మేషపూర్ణాః శిక్షణ పద్ధతీశ్చ ఆత్మసాత్కరణాయ చ ఆహూతవతి. अद्य शिक्षक दिवसावसरे स्वीय संदेशे एषा उक्तवती यत् शिक्षकाः शिक्षाविदश्च स्वमार्गदर्शनेन परामर्शेन च प्रतिभापोषणे चरित्रनिर्माणे च महत्वपूर्णां भूमिकां निर्वहन्ति। सा उक्तवती यत् समर्पिताः संवेदनशीलाश्च

0: शिक्षकाः विद्यार्थीनां विशिष्ट क्षमताः ज्ञात्वा तान् प्रेरयन्ति तथा उत्कृष्टतां प्राप्तुं प्रयत्नाय प्रोत्साहयन्ति। प्रसिद्धस्य शिक्षाविदः लेखकस्य दार्शनिकस्य पूर्व राष्ट्रपतेः च डॉक्टर सर्वपल्ली राधाकृष्णन इत्यस्य जन्म जयन्त्याः उपलक्ष्ये प्रतिवर्षं सितंबर मासस्य पंचमे दिनांके शिक्षक दिवसः आचर्यते। राष्ट्रनिर्माणे शिक्षकानां शिक्षाविदां च महत्वपूर्णां भूमिकां सम्मानयितुं अयं दिवसः आचर्यते। अस्मिन्नवसरे राष्ट्रपति पदासीना मुर्मुः अद्य नवदिल्ल्यां अष्टचत्वारिंशत् विद्यालयीय शिक्षकेभ्यः राष्ट्रिय शिक्षक पुरस्कारान् प्रदास्यति। चयनिताः अष्टचत्वारिंशत् शिक्षकाः सप्तविंशति राज्येभ्यः सप्त केन्द्रशासित प्रदेशेभ्यः तथा षड् केन्द्र प्रशासकीय संघटनेभ्यः च सन्ति। राष्ट्रपतिः उच्च शिक्षा संस्थानेभ्यः पॉलिटेक्निक संस्थानेभ्यश्च एकविंशति शिक्षकान् संकाय सदस्यान् च राष्ट्रिय पुरस्कारैः सम्मानयिष्यति। प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य नवदिल्ल्यां श्रीराम कॉलेज ऑफ कॉमर्स इत्यस्य महाविद्यालयस्य शताब्दी समारोहे भागं ग्रहीष्यति। श्रीमोदी अस्मिन् अवसरे आयोजितां सभां च संबोधयिष्यति। दिल्ली विश्वविद्यालयस्य अन्तर्गतं स्थितं श्रीराम कॉलेज ऑफ कॉमर्स इति महाविद्यालयः भारतस्य प्रमुखेषु उच्च शिक्षा संस्थानेषु अन्यतमः अस्ति। वाणिज्ये अर्थशास्त्रे प्रबन्धने च इदं प्रतिष्ठितं शिक्षाकेन्द्रम् अस्ति। उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन् अद्य तमिलनाडु राज्यस्य चेन्नई नगरस्य एकदिवसीय यात्रायां भविष्यति। स्वयात्रावधौ उपराष्ट्रपतिः ऐषमः इंडिया वॉल्वेज इत्यस्मिन् कार्यक्रमे भागं ग्रहीष्यति। अयं हृदयस्य वॉल्व सम्बद्धानां संरचनात्मकानां च रोगाणां चिकित्सायाः उन्नयनम् उद्दिश्य आयोजितः राष्ट्रियस्तरीयः शैक्षणिक समागमः अस्ति। सः चेन्नई नगरस्य गुइंडी प्रदेशे इंडिया वॉल्व रजिस्ट्री इत्यस्य शुभारम्भमपि करिष्यति। नवदेहल्यां त्रिदिवसीयः ब्रिक्स मुख्य न्यायाधीश मञ्चः अद्य प्रारब्धः। अस्मिन् सम्मेलने ब्रिक्स राष्ट्राणां सर्वोच्च न्यायालयानां मुख्य न्यायाधीशाः वरिष्ठ न्यायाधीशैः सह भागं गृह्णन्ति। भारतस्य मुख्य न्यायाधीशः सूर्यकान्तः विविध देशानां न्यायिक प्रतिनिधिभिः सह द्विपक्षीय वार्तां कृतवान्। विदेशमंत्री डॉक्टर एस जयशंकर पोलैंड देशस्य राजधान्यां वॉर्सो नगरे राष्ट्रपतिना कारोल नाव्रोत्स्की इत्यनेन सह उच्चस्तरीय मंत्रणाम् अकरोत्। उभौ नेतारौ द्विपक्षीय रणनीतिक संधेः समीक्षां विधाय विविध क्षेत्रेषु सहयोगं नूतन औन्नत्यं नेतुम् अंगीकृतवन्तौ। महिला क्रिकेट क्रीडायां भारतम् अद्य ऐषमः महिला एशिया चषक प्रतिस्पर्धायां दुबई अन्ताराष्ट्रिय क्रीडांगणे पाकिस्तान दलं सम्मुखीकरिष्यति। इयं हि स्पर्धा भारतीय समयानुसारं रात्रौ अष्टवादने प्रारप्स्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వికారాబాద్ జిల్లా సమాచార లేఖ బృందం అందిస్తారు శ్రీపీ నరేందర్.
2: వికారాబాద్ జిల్లాలో మై భారత్ యువత నమోదు కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇటీవల జిల్లా సలహా కమిటీ డీఎస్సీ జిల్లా సమన్వయ కమిటీ డీఎస్సీ సమావేశాలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ఐఏఎస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో యువత నమోదు లక్ష్యాన్ని పూర్తి చేయడంపై దిశానిర్దేశం చేశారు. యువతను స్వచ్చంద సేవ, నాయకత్వ వికాసం, సామాజిక సేవ, దేశ నిర్మాణ కార్యక్రమాల్లో భాగస్వాములు చేయడమే మై భారత్ ప్రధాన లక్ష్యమని అధికారులు చెప్పారు. జిల్లాలో నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. ఇటీవల ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్బంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి కలెక్టర్ దీపక్ తివారీ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్, బసవరాజ్ గుట్టూర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.

0: తెలంగాణ రాష్టం ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి, తెలంగాణ ఉద్యమ సిద్దాంతకర్తగా ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. జిల్లా అభివృద్దిలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత సర్పంచులదేనని తెలంగాణ శాసనసభ స్పీకర్ వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు. ఇటీవల వికారాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన మండల స్థాయి సమీకా సమాపేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాప్రతినిధులతో సమన్వయంతో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. విద్యారంగంలో మార్పులకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ప్రతి మండలంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్ లో 80వ స్వాతంత్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహ మెహర్తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవందనం స్వీకరించారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు మాట్లాడుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి ఎప్పటికీ మరవరాదని శాసనసభ స్పీకర్ చెప్పారు. ఇటీవల వికారాబాద్ కలెక్టరేట్ లో నిర్వహించిన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, లబ్దిదారులు రాష్టంలో ఎక్కడున్నా ఏ రేషన్ షాప్ నుంచైనా సన్న బియ్యం పొందేలాగా స్మార్ట్ కార్డులు రూపొందించినట్లు చెప్పారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సబ్సిడీ, గ్యాస్, వడ్డీ లేని రుణాల వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సామాజిక సమానత్వం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. ఇటీవల సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా జిల్లా ఐడిఓసీ సమాపేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్ పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల హక్కులు, సామాజిక సమానత్వం కోసం సర్వాయి పాపన్న గౌడ్ ధైర్యంగా పోరాడారని ఆయన కొనియాడారు. అన్యాయం, దోపిడీ, అసమానతలకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం అన్నారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని వికారాబాద్ జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ సుధాకర్ లాల్ చెప్పారు. ఇటీవల ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా ఐడిఓసీలో ఎంపీడీఓల సమాపేశంలో దోమల ద్వారా వ్యాపించే డెంగూ, మలేరియా, చికున్గున్యా తదితర వ్యాధులపై అవగాహన కల్పించారు. ఇళ్లలో, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పాత టైర్లు, కూలర్లు, పూల కుండీలు, ఇతర పాత్రల్లో నీరు నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ లో కొనసాగుతున్న ఆధునికీకరణ పనులను కేంద్ర బొగ్గుగన్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. స్టేషన్ అభివృద్ది పనుల పురోగతిని రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. 27 కోట్ల రూపాయలతో వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరిస్తున్నామని, ఏడాది చివరి నాటికి పనులు పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో అభివృద్ది చేస్తున్నామని, రైల్వే మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు. వికారాబాద్ అండర్ బ్రిడ్జ్ సమస్య పరిష్కారానికి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి కేంద్ర రైల్వే మంత్రితో చర్చిస్తానని కిషన్ రెడ్డి చెప్పారు. రైతులు తమకున్న 10 ఎకరాల్లో కనీసం 1 ఎకరంలోనైనా ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రసాయన ఎరువుల అధిక వినియోగంతో భూసారం దెబ్బతినడంతో పాటు అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయన్నారు. ఇటీవల తాండూరు మండలం జింగుర్తి సమీపంలోని ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిస్సందీపని గురుకులంలో నిర్మించిన పలు భవనాలను కిషన్ రెడ్డి ప్రారంభించారు.
1: వికారాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా మన దేశం వేగంగా అడుగులేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో ఇంకా 275 మంది భారతీయులు అచూకీ తెలియరాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్ లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని వినూత్న బోధనా పద్దతులు అవలంబించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇచ్చిన సందేశంలో ఉపాధ్యాయులు తమ మార్గదర్శకత్వం ద్వారా ప్రతిభను పెంపొందించడంలో చైతన్యాన్ని బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తారని రాష్టపతి అన్నారు. అంకితభావం శ్రద్దగల ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రత్యేక సామర్థ్యాన్ని గుర్తించగలరని వారిని ప్రేరేపించగలరని ఉన్నత ప్రమాణాలను సాధించేందుకు ప్రోత్సహించగలరని రాష్టపతి పేర్కొన్నారు. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన విధానాన్ని ప్రోత్సహించాలని విచారణ జిజ్ఞాస స్ఫూర్తిని పెంపొందించాలని కూడా రాష్టపతి ముర్ము ఉపాధ్యాయులు కోరారు. అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరి కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే విజ్ఞానవంతమైన తరాలను వారు నిరంతరం తీర్చిదిద్దాలని ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. మాజీ రాష్టపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు ఈ సందర్భంగా నివాళులర్పించారు. ప్రసిద్ద విద్యావేత్త, రచయిత, తత్వవేత్త, మాజీ రాష్టపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజు న్యూఢిల్లీలో 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ అవార్డులను రాష్టపతి ప్రదానం చేస్తారు. ఎంపికైన ఈ 48 మంది ఉపాధ్యాయులు 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందినవారు. అలాగే ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్లకు చెందిన 21 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు కూడా జాతీయ అవార్డులు ప్రదానం చేస్తారు. ప్రతి అవార్డు గ్రహీత ఆదర్శప్రాయమైన పనితీరును ప్రదర్శించి లఘు చిత్రాలను కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ దేశంలోని అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపితమైన ఈ కళాశాల ఒక శతాబ్ద కాలంలో ఎంతో మంది నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. తరతరాలను తీర్చిదిద్దడంలో, సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గౌరవిస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరుగుతుండడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్లోని అహ్మదాబాద్ లో ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక క్రీడా సౌకర్యాలు, పరికరాల తయారీకి కూడా భారత్ ప్రధాన కేంద్రంగా మారుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
1: 19 దేశో 108 से ज्यादा पैरा एथलीट हिस्सा ले रहे हैं. मैं सभी को ये कहने जा रहा हूँ कि अहमदाबाद, गुजरात और भारत आने वाले दिनों में खेल जगत की, चाहे वो ओलंपिक्स से जुड़े हुए खेल हो, चाहे पैरा ओलंपिक से जुड़े हुए खेल हो, सभी प्रकार के खेल का ये बहुत बड़ा सेंटर बनने वाला है.
0: ఈ టోర్నమెంట్ లో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా మొత్తం 19 దేశాల క్రీడాకారులు పాల్గొంటున్నారని అమిత్ షా తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి ఇవాళ నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై అమిత్ షా రేపు ఒక సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. ఆ తర్వాత రోజు నార్కోటిక్స్ పై నిర్వహించే విలేకరుల సమాపేశంలో ఆయన మాట్లాడతారు. సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. సోమవారం నాడు కేంద్ర హోంమంత్రి పశ్చిమ జోనల్ కౌన్సిల్ సమాపేశంతో పాటు గోవా పోలీస్ ప్రెసిడెంట్ కలర్స్ అవార్డు ఉత్సవంలో కూడా పాల్గొంటారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ వార్సాలో పోలాండ్ అధ్యకుడు కరోల్ నవ్రోస్కీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారత పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం సానుకూల గమనంపై చర్చలు జరిపారు.

0: మినరల్స్, ఆహార భద్రత, ఇంధనం, ఎరువుల లభ్యత మొదలైన అంశాలపై ఇరుపక్షాలు చర్చలు జరిపినట్లు డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. నేపాల్లో వరద ప్రభావిత త్రిశూలి బజార్ ప్రాంతం నుంచి ఒక 5 ఏళ్ల బాలుడితో సహా మరో 3 భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇంతవరకు సురక్షితంగా భారతీయులు 169 మందిని కాపాడారు. న్యూఢిల్లీలో నిన్న మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇంకా 275 మంది భారతీయ పౌరుల అచూకీ తెలియరలేదని చెప్పారు. 1907 మంది భారతీయులు చైనా నుంచి నేపాల్ కు సురక్షితంగా చేరుకున్నారని కూడా ఆయన తెలియజేశారు.
1: India has consistently maintained that climate change is a common challenge and action in this regard must be based on the principle of common but differentiated responsibilities and respective capabilities. Developed countries who historically are responsible for the emissions and have contributed overwhelmingly to this present crisis must take lead in reducing emissions.
0: నేపాల్లో ఉత్పాతానికి వాతావరణంలో మార్పులు కారణమని ప్రపంచం గుర్తించిందని, వాతావరణంలో మార్పులను ఎదుర్కొనే ఉమ్మడి బాధ్యత అన్ని దేశాలపై ఉందని రణధీర్ జైస్వాల్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఇంతవరకు నేపాల్లో ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1295కి పెరిగింది. ఈ నెల 9-10 తేదీల్లో జరగనున్న యూజీసీ నెట్ 2026 ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అడ్మిట్ కార్డులు విడుదల చేసింది. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు ఉపయోగించి ugcnet.nta.nic.in వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రశ్న పత్రాల్లో పలు లోపాలున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించిన ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీ 3 పేపర్లకు రీటెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఆఫ్రికా ఖండం వాస్తవ పరిమాణాన్ని మరింత ఖచ్చితంగా ప్రతిబింబించేలాగా సంప్రదాయ ప్రపంచ పటాన్ని మార్చాలని యునైటెడ్ జనరల్ అసెంబ్లీ ఓటు వేసింది. టోగో ప్రవేశపెట్టి ఆఫ్రికన్ యూనియన్ సభ్యదేశాలు బలపరిచిన కరెక్ట్ ద మ్యాప్ తీర్మానానికి ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డంతో పాటు 164 దేశాల మద్దతు లభించింది. ఈ ఓటింగ్లో అమెరికా ఒకటే వ్యతిరేకంగా ఓటు వేయగా 6 దేశాలు గైరుహాజరయ్యాయి. 16వ శతాబ్దం నుంచి సాధారణ వాడకంలో ఉన్న మెర్కెటర్ మ్యాప్ ఆఫ్రికా ఖండం గ్రీన్లాండ్తో సమాన పరిమాణంలో ఉన్నట్లు చూపడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. వాస్తవానికి ఆఫ్రికా గ్రీన్లాండ్ కంటే 14 రెట్లు పెద్దది. దీనివల్ల భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న దేశాల అభివృద్ది అవసరాలను తక్కువగా అంచనా వేస్తున్నారని విమర్శకులు అంటున్నారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో న్యూయార్క్లోని లూయిస్ ఆర్మ్స్ట్రాంగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో మహిళల సింగిల్స్ 3వ రౌండ్లో టాప్ సీడ్ 2 సార్లు ఛాంపియన్ గా ఉన్న అరీనా సబాలెంక 6-3, 6-4 తేడాతో కెమిలా రఖీమోవా ఓడించారు. పురుషుల సింగిల్స్ లో డానియల్ మెద్వేదేవ్ ఆథర్ రిటర్డ్ కేష్నూర్ 6-4, 6-4, 6-4 గేమ్స్ తేడాతో ఓడించి 4వ రౌండ్లో ప్రవేశించారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో షెన్జెన్ లో జరుగుతున్న మాస్టర్స్ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. అంతకుముందు పురుషుల సింగిల్స్ లో కిడంబి శ్రీకాంత్, మహిళల సింగిల్స్ లో తన్వి శర్మ ఓడిపోయారు. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా దేశం వేగంగా అడుగులేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈ రోజు సెమీఫైనల్స్ మ్యాచ్ ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మృతదేహ సంరక్షణ ఎంబామింగ్ ప్రక్రియ ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం కె రామకృష్ణ, డి సౌజన్య.
3: ఆత్మీయులు మరణించినప్పుడు వారి మృతదేహాన్ని కడసారి చూసిన రూపం చిరకాలం గుర్తుండిపోతోంది. ఆ తుది జ్ఞాపకం ఇబ్బందికరంగా కాకుండా ఎప్పటిలాగా ఆత్మీయంగానే ఉండాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. ఈ కోరికను తీర్చేదే ఎంబామింగ్. ఈ ఎంబామింగ్ ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎంబామింగ్ వాడే కెమికల్ ఏంటి, ఎంబామింగ్ ప్రక్రియ పూర్తయ్యాక బాడీని ఎన్ని రోజులు కాపాడుకోవచ్చు, ఇది సాధారణమైన ప్రక్రియ, మరణించిన వ్యక్తి అంతకు ముందు మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు తీసిన ఫోటోను ఎంబామింగ్ కోసం ఉపయోగిస్తారు. జననం ఎంత సహజమో

మరణం అంతే సహజం. కాని ఈ రెంటికి ఒకే మోస్తరుగా జీర్ణించుకోలేకపోవడమే సామాన్యుల నైజం. ఇంతకాలం మన మధ్యనే ఉంటూ తమకు వెన్నుదండుగా ఉండే ప్రియతమ వ్యక్తులు ఉన్నట్టుండి హఠాత్తుగా కనుమరుగైనప్పుడు వారి రూపాన్ని మనసులోనే కాకుండా కళ్ళెదుట కూడా ప్రశాంత వదనంతో కనిపించాలని కోరుకోవడం తప్పేమీ కాదు. ఈ తరహా మనోభావాలకు రూపకల్పనే ఎంబామింగ్. అందంగా లేనివారు అందమైన అలంకరణలు చేసుకోవడం, ఆకర్షణీయంగా కనిపించడం కోసం చేసే ప్రక్రియలనే ఎంబామింగ్ అంటారు. ఇంతకీ ఎంబామింగ్ అంటే ఏమిటి? కొన్ని సందర్భాల్లో మృతదేహాన్ని చాలా రోజుల పాటు అంత్యక్రియలు నిర్వహించకుండా ఉండాల్సి ఉంటోంది. అప్పుడు మృతదేహం కుళ్ళిపోకుండా చూడాలి. శరీరం కొంతకాలం పాటు దెబ్బతినకుండా ఉండేందుకు ఎంబామింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో కొన్ని రసాయనాలు శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ ద్రావణాలనే ఎంబామింగ్ ఫ్లూయిడ్స్ అని పిలుస్తారు. కొన్ని రకాల కెమికల్స్ ను వాడి ఎంబామింగ్ చేస్తారు. చనిపోయిన వ్యక్తి ఫోటో ఆధారంగా మృతదేహానికి సాధ్యమైనంతగా మునపటి రూపాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు ఎంబామింగ్ నిపుణులు. బుగ్గలు బాగా లోపలికి వెళ్తే మైనపు పూత పూసి ఉబ్బినట్లు చేస్తారు. చాలా రోజుల పాటు అస్వస్థకు గురైన వారి కనుగుడ్లు పీక్కుపోయి ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ప్లాస్టిక్ కనుగుడ్లను సహజంగా అమర్చుతారు. శరీరంపై పడిన ముడతలను తొలగిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత మృతదేహానికి సజీవ రూపం వస్తోంది. దీనినే ఫేస్ లిఫ్టింగ్ అని కూడా అంటారు. అమెరికా లాంటి దేశాల్లో మరణించిన భారతీయుల మృతదేహాలను స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు చాలా రోజులు పడుతోంది. ఈలోపు శరీరాలు కుళ్లిపోకుండా ఉండడంతో పాటు ఆత్మీయుల బాధను కొంతైనా తగ్గించేందుకు అమెరికా అధికారులు ఎంబామింగ్ గ్రూమింగ్ చేసిన తరువాత మాత్రమే మృతదేహాలను తరలిస్తూ ఉంటారు.

అమెరికాలో ఏటా 2 కోట్ల టన్నుల ఎంబామింగ్ కెమికల్స్ వినియోగిస్తున్నారని అంచనా. అమెరికాలో ఇప్పుడు ఎంబామింగ్ పద్ధతిలో ఆత్మీయుల మృతదేహాలను కుళ్లిపోకుండా చేయడంలో ముందున్నారు. అక్కడ ఏటా 2 కోట్ల టన్నుల ఎంబామింగ్ ఫ్లూయిడ్స్ కెమికల్స్ అమ్ముడవుతున్నాయంటే ఈ ప్రక్రియ అవసరం ఎంతగా గుర్తించారో అర్థం చేసుకోవచ్చు. ఎంబామింగ్ ఫ్లూయిడ్స్ ని ఎక్కించడం వల్ల బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు చచ్చిపోతాయి. అంటే ఈ ఫ్లూయిడ్ ఏ రకంగానూ బ్యాక్టీరియాకు న్యూట్రియంట్ ఫ్లూయిడ్స్ గా పనిచేయవు. గతంలో శ్రీ సత్యసాయిబాబాకు ఎంబామింగ్ చేస్తే అదే ప్రక్రియను నటి శ్రీదేవికి కూడా జరిపించారు. మరణం తర్వాత మృతదేహంలో సహజంగా కుళ్లిపోయే ప్రక్రియ ప్రారంభమవుతుంది. మృతదేహాన్ని కొంతకాలం పాటు సంరక్షించేందుకు చేసే శాస్త్రీయ ప్రక్రియనే ఎంబామింగ్ అంటారు. ప్రత్యేక రసాయన ద్రావణాలను ఉపయోగించి శరీరంలోని కణజాల విచ్ఛిన్నాన్ని, బ్యాక్టీరియా పెరుగుదలను కొంతకాలం నియంత్రిస్తారు. దూర ప్రాంతాలకు లేదా విదేశాలకు మృతదేహాన్ని తరలించాల్సి వచ్చినప్పుడు, అంత్యక్రియలు ఆలస్యమైనప్పుడు ఎంబామింగ్ ప్రక్రియను ఉపయోగిస్తారు. అయితే ఇది శాశ్వత సంరక్షణ పద్ధతి కాదు. మరణం తర్వాత మృతదేహంలో సహజంగా అనేక మార్పులు ప్రారంభమవుతాయి. శరీర ఉష్ణోగ్రత తగ్గడం, రక్తప్రసరణ ఆగిపోవడం, కణజాలాలు క్రమంగా విచ్ఛిన్నం కావడం వంటి ప్రక్రియలు మొదలవుతాయి. దీంతో కొంతకాలం తర్వాత మృతదేహం కుళ్లిపోవడం ప్రారంభమవుతుంది. అయితే మృతదేహాన్ని కొంతకాలం పాటు సంరక్షించ

ఈ ప్రక్రియను సాధారణంగా శిక్షణ పొందిన ఎంబామింగ్ నిపుణులు లేదా సంబంధిత వైద్య సిబ్బంది మాత్రమే నిర్వహిస్తారు. శరీరంలో బ్యాక్టీరియా వల్ల జరిగే కుళ్లిపోయే ప్రక్రియను నియంత్రించడం దీని ప్రధాన ఉద్దేశం. ఒక వ్యక్తి ఒక ప్రాంతంలో మరణించి మృతదేహాన్ని వందల వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వస్థలానికి తీసుకువెళ్లాల్సి వస్తే ప్రయాణానికి సమయం పడుతోంది. ముఖ్యంగా విమాన ప్రయాణాల్లో మృతదేహాన్ని తరలించడానికి కొన్ని నిబంధనలు కూడా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఎంబామింగ్ చేయడం ద్వారా శరీరాన్ని కొంతకాలం సంరక్షిస్తారు.

ఎంబామింగ్ చేసినంత మాత్రాన మృతదేహం శాశ్వతంగా భద్రంగా ఉండదు. ఇది కేవలం కుళ్లిపోయే ప్రక్రియను ఆలస్యం చేసే తాత్కాలిక సంరక్షణ పద్ధతి మాత్రమే. మృతదేహం ఎంతకాలం మెరుగైన స్థితిలో ఉంటుంది అనేది ఉపయోగించిన పద్ధతి, వాతావరణ ఉష్ణోగ్రత, మృతదేహం పరిస్థితి, శీతలీకరణ సదుపాయాలు, మరణానికి ముందు లేదా తరువాత కొన్ని పరిస్థితులు ఇలాంటి అంశాలపై ఆధారపడి ఉంటోంది. అందుకే ఎంబామింగ్ చేసిన సాధ్యమైనంత త్వరగా అంత్యక్రియలు నిర్వహించడం సాధారణంగా మంచిదే. ఎంబామింగ్ లో మరో ముఖ్యమైన అంశం మృతదేహం రూపాన్ని సాధ్యమైనంత సహజంగా ఉంచడం. మరణం తరువాత ముఖంలో, చర్మంలో వచ్చే కొన్ని మార్పులను మేకప్, జుట్టు సర్దడం, దుస్తులు ధరింపచేయడం ఇలాంటి పద్ధతులతో కొంతవరకు సరిచేస్తారు. అయితే ప్రతి మృతదేహంలో ఫలితం ఒకేలా ఉండదు. మరణానికి కారణం గడిచిన సమయం, గాయాలు, వ్యాధులు, వయస్సు, శరీర పరిస్థితి ఇలాంటి అంశాల రూపంపై ప్రభావం చూపబడతాయి.

కోల్డ్ స్టోరేజ్ అంటే తక్కువ ఉష్ణోగ్రతలో మృతదేహాన్ని ఉంచడం. చల్లని వాతావరణం వల్ల కుళ్లిపోయే ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఎంబామింగ్ మాత్రం ప్రత్యేక రసాయనాలను ఉపయోగించి మృతదేహాన్ని సంరక్షించే ప్రక్రియ. కొన్ని సందర్భాల్లో ఈ రెండు పద్ధతులను కలిపి ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఎంబామింగ్ చేసిన మృతదేహాన్ని కూడా అవసరమైతే కోల్డ్ బాక్సెస్ లో ఉంచవచ్చు. సాధారణంగా సమీప ప్రాంతంలోనే అంత్యక్రియలు త్వరగా నిర్వహించాల్సి ఉంటే ఎంబామింగ్ అవసరం లేకపోవచ్చు. అయితే మృతదేహాన్ని ఎక్కువ దూరం తరలించాల్సి రావడం, విదేశాలకు పంపించడం, అంత్యక్రియలు ఆలస్యం కావడం వంటి సందర్భాలలో దీని అవసరం ఏర్పడవచ్చు. అలాగే మృతదేహాన్ని ఎలా తరలించాలి, ఎలాంటి సంరక్షణ అవసరం, ఏ నిబంధనలు వర్తిస్తాయి అనే విషయం ప్రాంతం, ఆసుపత్రి, రవాణా విధానం, సంబంధిత అధికారుల నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా దీని ఉద్దేశం మృతదేహాన్ని జీవించి ఉన్నట్లు మార్చడం కాదు. మరణం తర్వాత సహజంగా జరిగే శారీరక విచ్ఛిన్నాన్ని కొంతకాలం నెమ్మదించడం మాత్రమే. ఎంబామింగ్ వల్ల శరీరంలోని కణజాలాలు పూర్తిగా నిలిచిపోవు. కాలక్రమేణా సహజమైన కుళ్లిపోయే ప్రక్రియ కొనసాగుతుంది. ఒక వ్యక్తి దూర ప్రాంతంలో మరణించినప్పుడు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువెళ్లాలనుకోవచ్చు. మరికొన్ని సందర్భాల్లో అంత్యక్రియలకు బంధువులు చేరుకోవడానికి సమయం అవసరం కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మృతదేహాన్ని కొంతకాలం పాటు మెరుగైన స్థితిలో ఉంచడం కోసం ఎంబామింగ్ ఉపయోగపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే, ఎంబామింగ్ అనేది మృతదేహాన్ని పర్మనెంట్ గా భద్రపరిచే ప్రక్రియ కాదు. మరణం తర్వాత శరీరంలో జరిగే కుళ్లిపోయే ప్రక్రియను కొంతకాలం ఆలస్యం చేసి మృతదేహాన్ని సురక్షితంగా తరలించడానికి లేదా అంత్యక్రియలు జరిగే వరకు సంరక్షించడానికి ఉపయోగపడే ఒక శాస్త్రీయ పద్ధతి.

శవాలను భద్రపరిచే పద్ధతులు మరియు ఇతర రకాల పరిరక్షణ పద్ధతులు ఈజిప్షియన్ల కాలం నాటి చరిత్రలోనే నమోదయ్యాయి. ఆ రోజుల్లో కేవలం ధనవంతుల శవాలను మాత్రమే భద్రపరిచేవారు, మమ్మీలుగా మార్చేవారు. ఈజిప్షియన్ మమ్మీలు వేల సంవత్సరాల పాటు చక్కగా భద్రపరచబడ్డాయని చరిత్ర చూపిస్తోంది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ ప్రక్రియ అనేక సార్లు మారి మనం ఇప్పుడు ఆధునిక శవ భద్రపరిచే పద్ధతిగా మారిపోయింది. మనం ఈ రోజుల్లో రెండు ప్రధాన కారణాల కోసం శవ లేపనాన్ని ఉపయోగిస్తాము. అంత్యక్రియల వంటి సామాజిక ఆచారాలను పాటించడానికి మరణం, ఖననం మధ్య తగినంత సమయం ఇవ్వడం.

0: నమస్కారం అండి, భరత్ భూషణ్ గారు.
1: నమస్కారం సార్.
0: ఈ ఎంబాల్మింగ్ అంటే అసలు ఏంటండి?
1: ఎంబాల్మింగ్ అంటే ఇది ఒక ప్రక్రియనండి. ఇది చనిపోయిన వారికి వారి బాడీ డికంపోజ్ కాకుండా చూడడానికి ఒక కెమికల్ అనేది ఉంటుంది, ఫార్మలిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ అనేది బాడీలో ప్రతి పార్ట్ లో ఇంజెక్ట్ చేస్తే ఆ బాడీ అనేది అది డికంపోజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఎవరైనా బంధుమిత్రులు యుఎస్ యూకే లాంటి ప్రదేశాల నుంచి రావడానికి ఒక 4-5 రోజులు సమయం పడుతుంది. ఆ సమయంలో బాడీ ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళు వచ్చే వరకు. అలాంటి టైంలలో బాడీ ఎలా ఉందో అలాగ ఉండడానికి మేము ఈ ప్రక్రియ అనేది చేస్తాము. ఎలా అంటే ఒక్కోసారి బాడీలో నుండి మొత్తం ఫ్లూయిడ్స్ అన్ని తీసేయాలా, లైక్ బ్లడ్ ఇంకా ఫ్లూయిడ్స్ కొన్ని వాటర్ బాడీలో ఫామ్ అవుతాయి చనిపోయిన తర్వాత. ఆ ఫ్లూయిడ్స్ అన్ని తీసేసి ఈ కెమికల్ అనేది ఇంజెక్ట్ చేస్తాము. చేస్తే ఆ బాడీ అనేది ఒక 15-10 డేస్ వరకు ఉంటుంది. అంటే ఏం చెడిపోకుండా అలాగుంటుంది, ఏం స్మెల్ రాకుండా, ఎలా ఉందో ఇంటాక్ట్ ఎలా చనిపోయారో అలాగే ఉంటుంది.
0: అంటే ఇక్కడ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎన్ని అవర్స్ లో ఎంబాల్మింగ్ చేసే ప్రక్రియ మీరు మొదలు పెడతారు?
1: మాకు ఇమీడియట్ కాల్ వచ్చిందంటే ఒక చనిపోయిన ఒక 5-6 అవర్స్ లోపు చేసేస్తే చాలా బెటర్ అండి. బాడీ ఫ్రీజర్ బాక్స్ లో పెట్టేశారు, మర్చిపోయారు, చెప్పలేదన్నా గానీ ఒక 10 అవర్స్ టైం లోపు చెయ్యొచ్చు, అట్లా ఏముండదు.
0: అయితే మార్చరీలో పెట్టే బాక్స్ సర్వీసెస్ కి అలాగే ఎంబాల్మింగ్ కి తేడా ఏంటి అసలు?
1: మార్చరీ బాక్స్ లో పెట్టాలి, ప్లస్ ఇది ఎంబాల్మింగ్ అంటే ఇది బాక్స్ లో పెడితే ఏంటంటే ఐస్ ఫామ్ అవుతుందండి. ఐస్ ఫామ్ అయినప్పుడు బాడీ అనేది ఆ చల్లదనంతో బాడీ డికంపోజ్ కాదు. ఎంబాల్మింగ్ అంటే మన ఇప్పుడు బాక్స్ లో పెట్టదలుచుకోలేము, మేము బాడీ డొనేట్ చేస్తున్నాము ఏదన్నా హాస్పిటల్ కి, గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ ఫర్ మెడికల్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ పర్పస్ అంటే అప్పుడు ఎంబాల్మింగ్ అనేది చేస్తారు. ఎంబాల్మింగ్ చేస్తే ఏంటంటే బాడీ ఇంకా 6 మంత్స్ 1 ఇయర్ వరకు అలా ఏం కాదు, ఇంకా బాడీ పార్ట్స్ లను అది డికంపోజిషన్ అన్నట్టు ఉండదు. ఇంకా వాళ్ళు స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అనేది వాళ్ళు నేర్చుకోవడం అంతా ఇట్లా మేము ఎంబాల్మింగ్ చేసిన బాడీస్ తో నేర్చుకుంటారు.
0: ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ వాళ్ళకి ఇచ్చే బాడీని ఏవైతే ఎక్స్పెరిమెంట్ కోసం ఇస్తున్నా ఎంబాల్మింగ్ చేస్తారంటారా?
1: 100% అండి, వితౌట్ ఎంబాల్మింగ్ అది బాడీస్ వాళ్ళు యాక్సెప్ట్ కూడా చెయ్యరు. ఇలా అంటే మహబూబ్ నగర్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ఇది గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ చాలా మంది అలా ఉంటారు. వాళ్ళు అలా అడిగినప్పుడు మేము ఈ ప్రాసెస్ అనేది చేసి వాళ్ళకు బాడీ హ్యాండ్ ఓవర్ చేసిస్తాము.
0: ఈ ఎంబాల్మింగ్ అనే ప్రక్రియ వచ్చిన దగ్గర నుంచి మన రాష్ట్రంలో ముఖ్యంగా ఎంతవరకు దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు? వాళ్ళ పార్థివ దేహాన్ని కాపాడడం కోసం, వాళ్ళ సంబంధికులకు చూపించడం కోసం, లేదేనేమి మెడికల్ కాలేజీలకి అప్పచెప్పే బాడీల కోసం అయితేనేమి ఎలా సపోర్ట్ చేస్తుంది ఈ టెక్నాలజీ?
1: ఇంతకుముందు చెప్పినట్టు బాడీ డికంపోజ్ కాకుండానైతే చేస్తుంది. ఇది చాలా మందికి అవగాహన ఉన్న వాళ్ళు చేయించుకుంటారు, అవగాహన లేని వాళ్ళు చేయించుకోరు. అవగాహన లేని వాళ్ళు ఓన్లీ ఫ్రీజర్ బాక్స్ లో పెట్టి ఒక 2 డేస్ అలా బాడీని ప్రొటెక్ట్ చేసుకుంటారు, అంటే డికంపోజ్ కాకుండా. అవగాహన ఉన్న వాళ్ళు ఎంబాల్మింగ్ ప్లస్ బాడీ ఫ్రీజర్ బాక్స్ లో పెడతారు.
0: పార్థివ దేహానికి అంత్యక్రియలు చేయడానికి సమయం పట్టినప్పుడు, విదేశాల నుంచి బంధువులు రావాల్సి వచ్చినప్పుడు, సంబంధికులు రావాల్సి వచ్చినప్పుడు ఎక్కువ రోజులు ఉన్నప్పుడు ఎంబాల్మింగ్ చేస్తారు అనేసి, అలా కాకుండా ఓన్లీ ఏదైతే ఫ్రీజర్ బాక్స్ లో పెట్టిన బాడీని ఎంతకాలం నిల్వ చేయవచ్చు ఎంబాల్మింగ్ కాకుండా?
1: ఎంబాల్మింగ్ కాకుండా ఓన్లీ ఫ్రీజర్ బాక్స్ అంటే ఇప్పుడు సపోజ్ మన ఆగస్ట్ నుండి డిసెంబర్ జనవరి వరకు అయితే ఒక 2-3 డేస్ అలా ఫ్రీజర్ లో పెట్టచ్చు సార్. మన టెంపరేచర్ ఇప్పుడు సమ్మర్ సీజన్ అనుకోండి, మన ఫిబ్రవరి టు జూన్ జులై వరకు టెంపరేచర్స్ అనేది ఎక్కువ ఉంటాయి ఆ 6 మంత్స్. అలాంటి టైంలో వితిన్ మనం 1 డే పెడుతున్నా గానీ ఎంబాల్మింగ్ అనేది చేయాల్సి ఉంటది. మన వెదర్ కండిషన్స్ లో కూడా డిపెండ్ అయి ఉంటది మన బాడీ. ఆగస్ట్ డిసెంబర్ అయితే ఒక 2-3 డేస్ ఫ్రీజర్ బాక్స్ లో వితౌట్ ఎంబాల్మింగ్ పెట్టచ్చు. మన ఫిబ్రవరి టు జూన్ జులై ఆ టెంపరేచర్ 40, 39, 38 ఏవైతే ఉంటాయో అలాంటి టైంలలో మనం ఒక 2 డేస్ పెట్టుతున్నా గానీ ఎంబాల్మింగ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ. ఇంకా అది మనం ఫ్రీజర్ బాక్స్ లో పెట్టినా కానీ, ఎందుకంటే ఆ టెంపరేచర్ కి లోపల బాడీ డ్యామేజెస్ అనేది అవుతూ ఉంటాయి.

అంత్యక్రియల నిర్వాహకుడు క్రిమిసంహారక స్ప్రే లేదా ద్రావణాన్ని స్పాంజ్తో మృతదేహంపై పూసి దాని ఉపరితలాన్ని శుభ్రం చేస్తారు. ఆ తర్వాత అంత్యక్రియల నిర్వాహకుడు మృతదేహాన్ని సరైన స్థితిలో ఉంచుతారు. వారు చేతులు కాళ్లను వంచి మసాజ్ చేయడం ద్వారా రిగర్ మోటరిస్ను తగ్గిస్తారు. అప్పుడు వారు అవయవాలను తగిన స్థితికి కదిలిస్తారు. సాధారణంగా కాళ్లు చాచి చేతులు పక్కలకు ఉండేలా చేస్తారు. రక్తాన్ని తొలగించి దాని స్థానంలో ఫార్మాల్డిహైడ్ ఆధారిత ద్రవాన్ని నింపే ఎంబాంబింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి సాధారణంగా మృతదేహం యొక్క మెడ కింది భాగంలో కుడివైపున ఒక చిన్న కోత పెడతారు. ఈ ప్రదేశంలోనే

0: సిరలోకి ప్రవేశపెడతారు. దీనిని డ్రెయిన్ ట్యూబ్ అంటారు. ధమనిలోకి ఎంబాంబింగ్ ద్రవాన్ని పంపు చేయడం దీని వెనుక ఉన్న ప్రాథమిక సిద్ధాంతం. దీనివల్ల రక్తం సిరల ద్వారా తిరిగి వచ్చి పారవేయడం కోసం మృతదేహం బయటకు ప్రవహిస్తుంది. సంపూర్ణ క్రిమి సంహారం సంరక్షణ జరగడం కోసం సుమారు 3 గ్యాలన్ల ద్రవం నీటి మిశ్రమాన్ని మృతదేహం గుండా ప్రసరింపజేస్తారు. చాలా సందర్భాలలో ఎంబాంబింగ్ ద్రవాన్ని ఇంజెక్ట్ చేసే ఏకైక ప్రదేశం ఇదే అవుతుంది. కొన్నిసార్లు రక్తం గడ్డలు మరియు ఇతర కారణాల వల్ల మొత్తం వ్యవస్థలో ద్రవం ప్రవాహం ఆగిపోతుంది. అటువంటి సమయాల్లో సంపూర్ణ సమగ్రమైన ఎంబాంబింగ్ చేయడానికి ఇతర ప్రదేశాలలో ఇంజెక్షన్ చేయడం అవసరం అవుతుంది. ఈ ప్రక్రియలో అనేక అంశాలు ఉంటాయి. అయితే మృతదేహానికి లేపనం పూసే ముందు అంత్యక్రియల నిర్వాహకుడు అంచనా వేయవలసిన కొన్ని అంశాలు ఏంటంటే, మరణించిన విధానం, మృతదేహం బరువు, మృతదేహం యొక్క సాధారణ పరిస్థితి, మృతదేహానికి సంబంధించిన ఏదైనా వ్యాధి మొదలైనవి. ఈ అంశాలు ఉపయోగించే ద్రవాల రకాలు, గాఢతలను, ఇంకా ఈ పనిని పూర్తి చేయడానికి అవసరమైన లేపనం పూసే పద్ధతిని నిర్ణయిస్తారు. చాలా ద్రవాలకు కొద్దిగా రంగును కలుపుతారు. ఇది మృతదేహానికి గులాబీ రంగు మెరుపును ఇస్తుంది. అంతేకాకుండా ఇది అంత్యక్రియల నిర్వాహకుడికి ఒక మార్గదర్శిగా కూడా పనిచేస్తుంది. దీనివల్ల ద్రవం మృతదేహం గుండా ప్రయాణిస్తున్నప్పుడు అతను దానిని స్పష్టంగా చూడగలుగుతాడు. ఈ రకమైన లేపనాన్ని ధమని లేపనం అని అంటారు.
1: తదుపరి దశను కుహర ఎంబాల్మింగ్ అంటారు. ఇందులో మృతదేహం యొక్క అంతర్గత అవయవాలకు గాఢమైన ద్రవాన్ని పూస్తారు. బొడ్డుకు కొంచెం పైన ఒక చిన్న కోత పెట్టి ట్రోకార్ అని పిలువబడే పొడవైన సూదిని మృతదేహం యొక్క ఉదర వక్షోజ కుహరాలలోకి ప్రవేశపెడతారు. అంత్యక్రియల నిర్వాహకుడు ఉదర మరియు వక్షోజ కుహరాల నుండి ద్రవాలను బయటకు తీస్తాడు. ఆస్పిరేషన్ అంటే చూషణ ద్వారా రక్తం, ఇతర శరీర ద్రవాలను తొలగించడం. ఈ ద్రవాలను తొలగించడానికి నీటితో లేదా విద్యుత్తుతో నడిచే చూషణ పంపును ప్రయోగిస్తారు. ఆ తరువాత ట్రోకార్ను గురుత్వాకర్షణ ఆధారిత వ్యవస్థకు అనుసంధానం చేస్తారు. దీనివల్ల గాఢమైన ద్రవం ప్రతి అవయవంలోకి ప్రవేశించి మృతదేహానికి మరింత సమగ్రమైన క్రిమి సంహారం సంరక్షణ జరుగుతోంది. ఆ తరువాత అన్ని కోతలకు కుట్లు వేసి మూసివేస్తారు.

అంత్యక్రియల నిర్వాహకుడు మృతదేహాన్ని చల్లని నీటితో కడుగుతారు. తరచుగా వైరస్లు, బ్యాక్టీరియాలను చంపడానికి బ్లీచ్ కలిగిన సబ్బు, క్రిమిసంహారక ద్రావణాన్ని కలుపుతారు. ఆ తర్వాత వారు చేతి గోళ్లను శుభ్రం చేసి మృతదేహంపై ఉన్న మరకలను తొలగించడానికి ద్రావకాలను ఉపయోగిస్తారు. చేతులు, ముఖంపై ఉన్న పొలుసులను తొలగించడానికి ఇతర రసాయనాలను పూస్తారు. జుట్టులోని రక్తాన్ని కడగడం రసాయనాలతో తొలగిస్తారు. ఆ తర్వాత అంత్యక్రియల నిర్వాహకుడు జుట్టును కడుగుతారు. అంత్యక్రియల నిర్వాహకులు ఈ పనిని ఎంబాంబింగ్కు ముందు లేదా తర్వాత చేయవచ్చు. సాధారణంగా ఎంబాంబింగ్ పూర్తయిన తర్వాతే జుట్టును సరిచేస్తారు. మృతదేహంపై ఉన్న ఏవైనా వెంట్రుకల మొలకలను రేజర్తో గీరివేస్తారు. వారు తీసుకున్న మందుల కారణంగా లేదా వారి పైపెదవులు, చెంపలపై మెత్తని వెంట్రుకల వల్ల ముఖంపై అధిక రోమాలు ఉండే అవకాశం ఉన్న మహిళలు, పిల్లలతో సహా అన్ని మృతదేహాల నుండి ముఖంపై రోమాలు, ముక్కులో కనిపించే రోమాలను తొలగిస్తారు. కొన్నిసార్లు చెవి రోమాలను కూడా తొలగిస్తారు. చూడడానికి బాగోలేని ముఖంపై రోమాలను తీసివేస్తారు లేదా కత్తిరించివేస్తారు. అంత్యక్రియల నిర్వాహకులు గడ్డాలు, మీసాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఒకసారి పొరపాటున వాటిని తొలగిస్తే వాటి

చివరి దశలో మృతదేహానికి దుస్తులు ధరింపచేసి శవపేటికలో ఉంచడం, కుటుంబ సభ్యులు అందించిన దుస్తులను ఉపయోగించి అంత్యక్రియల నిర్వాహకుడు మృతదేహానికి దుస్తులు తొడగడం ప్రారంభిస్తాడు. సాధారణంగా లోదుస్తులు, సాక్సులు లేదా మేజోళ్లతో సహా పూర్తి దుస్తుల సెట్ను ఉపయోగిస్తారు. కొన్నిసార్లు కోరుకుంటే బూట్లు కూడా జతచేస్తారు. దుస్తులు తొడిగిన తరువాత అంత్యక్రియల నిర్వాహకుడు మృతదేహం యొక్క ముఖానికి చేతులను సౌందర్య సాధనాలను పూయడం ప్రారంభిస్తాడు. సాధారణంగా శవగృహాల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన సౌందర్య సాధనాన్ని ఉపయోగిస్తారు. అయినప్పటికీ దుకాణాలలో లభించే సౌందర్య సాధనాలను కూడా వాడవచ్చు. ఇదే అంత్యక్రియల నిర్వాహకుడి అసలైన కళ. సౌందర్య సాధనాలను సరిగ్గా పూయడం ద్వారానే మృతదేహం మరింత సజీవంగా కనబడుతోంది. సౌందర్య సాధనాలు ఎక్కువగా లేదా తక్కువగా వాడటం మృతదేహం యొక్క రూపాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తోంది. మృతదేహాన్ని సిద్ధం చేసే ప్రక్రియలో చివరి దశలో దానిని శవపేటికలో ఉంచడం, దుస్తులను సరిచేయడం, జుట్టును ఇంకా సౌందర్య సాధనాలను మెరుగుపరచడం, ఇంకా శవపేటిక లోపల భాగాన్ని సరిగ్గా అమర్చడం వంటివి ఇందులో ఉంటాయి. ఈ చివరి దశ సాధారణంగా చాలా సమయం తీసుకుంటోంది. దీనిని ఖచ్చితంగా సరిగ్గా చేయాలి. ఇది మిగతా పనులన్నింటి సమిష్టి ఫలితం. అంత్యక్రియల నిర్వాహకుడు తల, చేతులు రెండింటినీ సజీవంగా ఉన్నట్లుగా కనిపించేలా చేయడానికి ప్రయత్నిస్తాడు. ప్రతిదీ నీట్గా ఏకరీతిగా కనిపించేలా చేసి తన పనిని పూర్తి చేస్తారు.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఆర్డిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: మీరు ఇంతవరకు మృతదేహ సంరక్షణ ఎంబామింగ్ ప్రక్రియ ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సహకారం కె రామకృష్ణ, డి సౌజన్యం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జిల్లాల గత వారం సమీక్ష వింటారు సమీక్షకులు దాట్ల రవీందర్.
1: తొలుత గ్రామ సభలు నిర్వహించిన తర్వాతే సర్వే పనులు ప్రారంభించి పట్టాదారులకు సమాచారం అందించాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ తహసీల్దారులు సర్వేయర్లను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఆయన జిల్లాలోని తహసీల్దారులు సర్వేయర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామసభ నిర్వహించి సరిహద్దులు, గ్రామకంఠం, ప్రభుత్వ చెరువులు, కుంటలు, అటవీ తదితర భూములను ఆర్ఐ జీపీఓల ద్వారా గుర్తించాలన్నారు. 8 నియంత్రణ దశల్లో సర్వే జరుగుతుండటంతో చట్టబద్దత సంబంధిత అంశాలపై అవగాహన ఉండాలని, సర్వే రెవెన్యూ బృందాలు సంయుక్తంగా సర్వే చేపట్టి ఫీల్డ్ రిజిస్టర్ నిర్వహించాలని, తద్వారా క్లెయిమ్స్ అభ్యంతరాలను సులభంగా పరిష్కారమవుతాయన్నారు. గ్రామాల హద్దుల నిర్ధారణకు స్థానిక సర్పంచులు రైతులకు అందించి ప్రజల సహకారం తీసుకోవాలన్నారు. జీపీఓలు రెవెన్యూ రికార్డులను సిద్దం చేసి రీసర్వేకు అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచి రిజిస్ట్రేషన్ సమయంలో ఎంఆర్ఓ కార్యాలయాల్లో సీలింగ్ డిక్లరేషన్ పరిశీలించి ఆ ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టాలని సూచించారు. జిల్లాలో కొనసాగుతున్న ఇందిరమ్మ గృహాలను త్వరితగతిన పూర్తి చేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఎంపీడీఓలను ఆదేశించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు పూర్తయిన నిర్మాణాలు, నిలిచినవి, స్లాబ్ దశకు చేరిన నిర్మాణాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. హైదరాబాద్ తర్వాత అన్ని వర్గాలను ఆకర్షించే నగరంగా ఖమ్మాన్ని రూపుదిద్దుతున్నామని, 100 ముందుచూపుతో నగరంలో శాశ్వత అభివృద్ది పనులు నిర్వహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన ఖమ్మం నగరంలో పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవసాయ శాఖ మంత్రిగా రైతుల సంక్షేమం, సాగు రంగం బలోపేతం కోసం పనిచేస్తున్నానన్నారు. ప్రజాప్రభుత్వ 1000 రోజుల పాలనలో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ అభివృద్ది, సమగ్రం, సంక్షేమం దిశగా కొనసాగుతున్నామన్నారు. వర్షాకాలంలో ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాల వ్యాప్తికి అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కొత్తగూడెం జిల్లా డిఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ ఆదేశించారు. భద్రాచలం ఐటీడీఏలో బుధవారం అధికారులతో ఆయన పలు అంశాలపై సమీక్షించారు. సమస్యాత్మక గ్రామాల్లో తొలివిడత ఇంటీరియల్ రెసిడ్యువల్ స్ప్రే నిర్వహించి 30 రోజుల వ్యవధిలో 2వ చేపట్టాలని తెలిపారు. ఆర్డీటీ పరీక్షల్లో మలేరియా పాజిటివ్గా తేలిన కేసుల్లో తప్పనిసరిగా రక్త నమూనాలు సేకరించి జిల్లా రాష్టస్థాయి ప్రయోగశాలకు పంపాలని చెప్పారు. అలాగే పోషకాహార వారోత్సవాలు, నేత్రదాన పక్షోత్సవాల్లో నిర్వహణపై సూచనలు చేశారు. సైబర్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సూచించారు. బుధవారం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సుజాతనగర్ మండలంలో ఓ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చెందుతున్న సైబర్ నేరాలు రూపాలు కూడా మారుతున్నాయని, ముఖ్యంగా విద్యార్థులు, యువత సోషల్ మీడియా, ఆన్లైన్ సేవలను వినియోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టడం, నకిలీ పోలీస్ లేదా ప్రభుత్వ అధికారులుగా పరిచయం చేసుకోవడం, పెట్టుబడులపై అధిక లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేయడం, నకిలీ యాప్లు, లింకుల ద్వారా డబ్బులు కాజేయడం వంటి మోసాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్నారని వివరించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, వీడియోలు, పాస్వర్డ్, ఓటీపీలు తదితర సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని సూచించారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు. క్రమశిక్షణ, సామాజిక బాధ్యత వంటి మంచి విలువలను అలవర్చుకుని సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యాలయాల్లో పునాది నుంచే విద్యా వ్యవస్థను పటిష్టపరచడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపడుతుందని ఐటీడీఏ పీఓ రాహుల్ చెప్పారు. బుధవారం పాల్వంచ మండలంలోని ఉల్వనూరు జీపీఎస్, ఏయుపీఎస్ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రాత్రిపూట పిల్లలు ఎవరూ బయటికి రాకుండా చూడాలని ఆదేశించారు. ఏఎన్ఓలు పిల్లలకు అందుబాటులో ఉంటూ ఆరోగ్య

అధికారులను చూడాలన్నారు. గిరిజన సంక్షేమ ఆధ్వర్యంలో నడపబడుతున్న జీపీఎస్, ఏయుపీఎస్ పాఠశాలలో చదువుతున్న బాలబాలికలకు పునాది నుండే విద్యా వ్యవస్థ బలోపేతం కావడానికి ఉద్దీపకం వర్క్ బుక్ లోని అంశాలు, ప్రైమరీ పిల్లలకు వారధీ వర్క్ బుక్ లోని ప్రతి అంశం, ప్రతి పిల్లవానికి అందరికీ అర్థమయ్యేలా ఉపాధ్యాయులు బోధించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు. బుధవారం పాలంచ మండలంలోని ఉలవనూరు ఏయుపీఎస్ మరియు జీపీఎస్ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లలందరూ ఉద్దీపకం వర్క్ బుక్ లోని అంశాలు తప్పనిసరిగా ప్రతి పిల్లవానికి తెలిసి ఉండాలని, ఉద్దీపకం వర్క్ బుక్ నిర్వహణ ప్రతిరోజు క్రమం తప్పకుండా జరగాలని అన్నారు. ఉద్దీపకం వర్క్ బుక్ 1, 2 ప్రవేశపెట్టడంతో జీపీఎస్ పాఠశాలలో చదువుతున్న చిన్నారుల విద్యాభ్యాస

0: పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. భద్రాద్రి జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని శుక్రవారం రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన దేవాలయంలో జరుగుతున్న అభివృద్ది పునర్నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. చిత్రకూట మండపం పరిసరాలను, గోశాల ప్రాంతాన్ని, అన్నదాన సత్రం, విస్తా కాంప్లెక్స్, శివాలయానికి వెళ్లే మార్గం, ఉత్తర ద్వార దర్శనం, రామాయణంలో జరుగుతున్న పలు అభివృద్ది పనులను, మాడవీధులను, పరిసర ప్రాంత అభివృద్ది నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కాంట్రాక్టర్లను, ఆర్కిటెక్చర్లను సకాలంలో అభివృద్ది పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ఈ ఏడాది డిసెంబర్ నెలలో జరిగే 3 కోట్ల ఉత్తర ద్వార అభివృద్ది పనులు పూర్తి చేయాలని, వచ్చే ఏడాది ఏప్రిల్లో జరగనున్న శ్రీరామ నవమి ఉత్సవాలలోపు అన్ని పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అదేవిధంగా వచ్చే ఏడాది 2027 జూన్ జూలై నెలల్లో జరిగే గోదావరి పుష్కరాల ప్రారంభంలోపు గోదావరి పరివాహక ప్రాంతంలో గల గోదావరి ఘాట్లు, నిర్మాణాలు, అభివృద్ది పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 276 కోట్ల నిధులు ఆలయ పరిసర అభివృద్దికి రాష్ట ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎటువంటి నాణ్యత లోపాలు లేకుండా దశాబ్దాల కాలం పాటు నిర్మాణాలు ప్రతిష్టంగా ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. భద్రాచలం ఆలయ నిర్మాణ పనులు ప్రతిరోజు పగడ్బందీగా చేయాలని, 3 షిఫ్టుల్లో సిబ్బందిని ఏర్పాటు చేసుకుని 24 గంటలు పని జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆలయానికి తీసుకొచ్చే రాళ్ల నాణ్యత ఖచ్చితంగా ఉండాలని, మేల్మి కలిగిన వాటిని నిర్మాణాలకు ఉపయోగించాలని సంబంధిత నిర్మాణ సిబ్బందికి తెలిపారు. ఎటువంటి అవసరాలు ఉన్నా దగ్గర ఉండి చూసుకోవాలని భద్రాచలం ఐటీడీఏపీఓ రాహుల్ను మంత్రి ఆదేశించారు. ఆలయ నిర్మాణాలకు ఏ నిర్ణయాలైనా తక్షణమే తీసుకోవాలని, వాటి జాబితా ప్రణాళిక ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు అందించాలన్నారు. రాష్ట విభజన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి నిర్లక్ష్యాల వైఖరితో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మండలాలను, భద్రాచలం చుట్టుపక్కల 5 గ్రామ పంచాయతీలను ఆంధ్రలో విలీనం చేయడం బాధాకరమని అన్నారు. ఎల్నినో ప్రభావంతో ప్రస్తుతం వరదలు లేకున్నా భవిష్యత్తులో భద్రాచలం నుంచి ములుగు వరకు సాధారణం కంటే 20 నుంచి 25 అడుగుల వరకు అధికంగా బ్యాక్ వాటర్ ఉధృతి పెరిగే అవకాశం ఉందని తెలిపారు. గతంలో సీడబ్ల్యూసీ, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన గోదావరి పరివాహక ప్రాంత ఎమ్మెల్యేలు విన్నవించినా వారు పట్టించుకోవడం లేదని తెలిపారు. పోలవరానికి తాము వ్యతిరేకం కాదని, తెలంగాణలో ముంపు ప్రాంతాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. పార్లమెంటు సమావేశాల నాటికి తెలంగాణ ఎంపీలు, గోదావరి పరివాహక ప్రాంత ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి పోలవరం ప్రభావంతో జరిగే వరద ముప్పు తీవ్రతను వివరించి పునః పరిశీలించాలని కోరుతామని ప్రకటించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 1 అక్టోబర్ అర్హత తేదీగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ సర్ 2026లో భాగంగా క్లెయిమ్స్ మరియు అభ్యంతరాల స్వీకరణ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో సెప్టెంబర్ 5, సెప్టెంబర్ 6 మరియు సెప్టెంబర్ 12, సెప్టెంబర్ 13 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించబడతాయని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఈ సందర్భంగా ఓటర్లు సంబంధిత పోలీస్ స్టేషన్లో అందుబాటులో ఉంచిన ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించి పేరు, వయస్సు, చిరునామా తదితర వివరాల్లో ఏమైనా తప్పులుంటే లేదా కొత్తగా పేరు నమోదు, తొలగింపు, మార్పులు అవసరమైతే నిర్ణీత ఫారం 6, ఫారం 7 మరియు ఫారం 8 ద్వారా సంబంధిత బీఎల్ఓ లేదా ఈఆర్ఓలకు క్లెయిమ్స్ మరియు అభ్యంతరాలు సమర్పించవచ్చునని తెలిపారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: మీరు ఇంతవరకు జిల్లాలో గత వారం సమీక్ష విన్నారు. సమీక్షకులు దాట్ల రవీందర్. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం 8:15 నిమిషాలకి మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రంలో రిలే.

0: ప్రవేశాల నిమిత్తం జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ జామ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ పరీక్షతో దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో 89 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ లేదా చివరి ఏడాది చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. భారత్లో డిగ్రీ చదివిన విదేశీయులు కూడా అర్హులే. జామ్లో మెరిట్ రిజర్వేషన్లతో ఎంపిక అనేది ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఒక పేపర్కు 1,000 రూపాయలు, రెండు పేపర్లకైతే 1,350 రూపాయలు, మిగతా వారికి ఒక పేపర్కు 2,000, రెండు పేపర్లకైతే 2,700 రూపాయలు దరఖాస్తు ఫీజుగా నిర్దేశించబడింది. పరీక్షను 2024 నిర్వహిస్తారు. ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://jom.iitkgp.ac.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://jom.iitkgp.ac.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 12 అక్టోబర్ 2026.
1: మీరింతవరకు విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఆనందమానందమాయే మదియాశల నందనమాయే.
0: శుభాకాంక్షలు శ్రోతలు, గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం.
2: ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. విద్యార్థులు తమ ఉపాధ్యాయులను సంతోషంగా గౌరవించుకుని పూజించుకుని గురు పూజోత్సవం జరుపుకునే రోజు. ఈ సందర్భంగా ఎంతో మంది తమకు విద్య నేర్పిన గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

0: చక్షుర్మీలితం ఏవ తస్మై శ్రీ గురువే నమః. అజ్ఞానం అనేటువంటి చీకట్లో జన్మించిన నాకు నా గురువు ఒక గొప్ప జ్ఞానం అనే వెలుగుని పంచి నా కళ్ళు తెరిపించారు. అంటే గురువు అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి నడిపించేటువంటి ఒక మహత్తర సాధనం. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఉపాధ్యాయులుగా అభివృద్ధి చెందాలని, విజయాలు సాధించాలని కోరుకుంటూ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
1: బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృతర సవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలు స్వరపద యోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరు.

గుప్తమై ఉన్న జ్ఞానాన్ని రుచి చూపించి విద్యార్థి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చే మహామహోపాధ్యాయులే గురుదేవులు. ఎందరో గురువులు పూజ్యులైన మహామహోపాధ్యాయులు.

ఉపాధ్యాయులు. మట్టిని మాణిక్యాలుగా తీర్చిదిద్దడానికి పాటుపడే అసాధ్యులు వీరందరికీ శత సహస్ర కృతజ్ఞతాభివందనాలతో, గురు పూజోత్సవ శుభాకాంక్షలతో డాక్టర్ జల్లి విద్యాధర్రావు, తురుమెళ్ల కళ్యాణి, శైలజామిత్ర, రోహిణీ వంజారి, ఝాన్సీ ముడుంబై, ఇంకా విమల సాహితీ బృందం.

0: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ఉపాధ్యాయురాలు సీరా రాధిక గారికి హార్దిక ఉపాధ్యాయ దినోత్సవ అభినందనలు తెలియజేస్తున్నారు. సీరా రాధిక గారి శ్రీవారు దాసరి వెంకటేశ్వరరావు, కుమార్తె కుమారి మౌనిశ్రీ, కుమారుడు డేహిత్ రాజా, అలాగే తోటి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సీరా రాధిక గారు.
1: మంచి పనులకు పునాది క్రమశిక్షణే, అది పాఠశాలలో ఉపాధ్యాయుల ద్వారా లభిస్తుంది అన్నారు భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటున్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు సీరా హరిప్రసాద్, సీరా ప్రసన్న, నక్కెడపు సుమలత, సీరా సంగీతశ్రీ, ఇంకా నా తోటి ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ మీ సీరా రాధిక.

0: కొత్తగూడెం వాస్తవ్యులు, స్కూల్ అసిస్టెంట్ బొర్రా వెంకటలక్ష్మణ కుమార్ రాణిగార్లకు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారి కుమారులు, కోడళ్లు బొర్రా శ్రావణ్ కుమార్, అక్షయ బొర్రా, లలిత్ కుమార్, భవిత గార్లు.
1: నేను పగిడిపల్లి శ్రీకళ, ఆకాశవాణి శ్రోతలందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయులైన జాన్ గారికి, రూత్ రాజ్ కుమారి, కేశవరావు, ఎల్ అరుణ కుమారి, కళ్యాణి, ప్రమీల, పరిమళ, జి కోమల, పి శ్రీలత,

0: అనుష, మృదుల, హెప్సిబా, జెస్సీ, జ్యోతి, ఉపేంద్ర, మాజిదా, పర్వీన్, సంధ్య, విద్యామై, సునీత, శోభ మరియు నవ్యారాణ్యులకు నా తరపున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
1: కొత్తగూడెం ఉపాధ్యాయులు యు ఆనంద్ గారికి గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. యు ఆనంద్ గారి సతీమణి, సుజాత గారు, అల్లుడు కాంతికుమార్, కుమార్తె ఉషా శిలిన్, మనవరాలు అకువా సాన్వి.

ప్రపంచంలో ఎన్నో వందల వృత్తులు ఉన్నా వారందరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తే. అందుకే ఆ వృత్తి అంటే నాకు ఎంతో గౌరవం. నేను జి పద్మ, ఒక ఉపాధ్యాయురాలిగా నా తోటి ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

0: జిల్లా సత్తుపల్లి మండలం బి గంగారం ఎస్డివిఆర్ జెడ్పీ హైస్కూల్ హిందీ స్కూల్ అసిస్టెంట్ ఎండీ సలీం గారికి ఉపాధ్యాయ దినోత్సవ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు ఎండీ సలీం గారి సతీమణి చాన్ సుంతానా, కూతురు సమ్రీన్ ఫాతిమా, కుమారుడు సబీర్ సిద్దిక్, అలాగే తోటి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఎండీ సలీం గారు.
1: గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవై నమః. గురు హి సృష్టి కే నిర్మాత, పాలనకర్త ఔర్ సంహారకర్త హై. మై మహమ్మద్ సలీం, ఎస్ఏ హిందీ, ఎస్డివిఆర్ జెడ్పి హెచ్ఎస్, బేతపల్లి గంగారం, జిల్లా ఖమ్మం. ఆప్ సబ్కో ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర కే జరియే శిక్షక్ దివస్ కి శుభకామనాయే. 5 సితంబర్ భారత్ కే మహాన్ శిక్షావిద్ ఔర్ భూతపూర్వ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీ కా జన్మదిన హై, జిన్హోనే అప్నా జీవన్ శిక్షక్ కి పేషే సే ఆరంభ కర్ భారత్ కే ఉచ్చ పద జైసే ఉపరాష్ట్రపతి ఔర్ రాష్ట్రపతి పద పాకర్ శిక్షక్ జగత్ కు గౌరవాన్విత్ ఔర్ అద్వితీయ బనా దియే హై. ఏక్ సఫల్ శిక్షక్ కే రూప్ మే వే కరోడో ఛాత్ర ఔర్ అధ్యాపకం కో ప్రేరణా.

గురుభ్యో నమః. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కొత్తగూడెం ఉపాధ్యాయులు మహమ్మద్ యాకూబ్, షరీఫ్, శ్రీనివాసరాజు, అనురాధ, రమేష్ బాబు, తిరుమలరెడ్డి, శ్రావణ్, భాస్కర్, రమేష్, వెంకట్, స్వర్ణలత, స్వప్నకుమారి, అంజుమ్, పెంటయ్య, బాబు, గౌస్ గార్లు.

0: రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ ఎం శంకర్ గారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎం శంకర్ గారి సతీమణి, శిరీష గారు, కుమార్తె శాన్విక, కుమారుడు శాన్యు రామ్, అలాగే తోటి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఎం శంకర్ గారు.
1: ప్రియమైన శ్రోతలందరికీ నమస్కారం. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ, విద్యార్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉపాధ్యాయుడు కేవలం పాఠ్యపుస్తకాల్లోని పాఠాలను బోధించే వ్యక్తి మాత్రమే కాదు, విద్యార్థులకు సరైన మార్గాన్ని చూపించే మార్గదర్శి, స్ఫూర్తినిచ్చే గురువు. బోధన అనేది కేవలం ఒక వృత్తి కాదు, అది ఒక గొప్ప బాధ్యత. సాంకేతికత సమాచారం అందించగలదు, కానీ జ్ఞానం, విలువలు, వివేకం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేది ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయులు విద్యార్థులను కేవలం పరీక్షలకు మాత్రమే కాదు, జీవితాన్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధం చేస్తారు. ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మన జీవితాలకు మార్గదర్శనం చేసిన ప్రతి గురువుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నా పేరు సత్యశ్రీదేవి, జడ్పిహెచ్ఎస్ కొమ్ముగూడెం పాల్వంచనందు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ గా పనిచేయుచున్నాను. భారతదేశ మాజీ రాష్ట్రపతి, గొప్ప తత్వవేత్త, విద్యావేత్త అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం మనకెంతో గర్వకారణం. దేశ భవిష్యత్ తరగతి గదిలోనే నిర్మించబడుతుంది. నేటి కాలంలో కూడా ఉపాధ్యాయుడు విద్యార్థిలోని ప్రతిభను గుర్తించి వారికి సరైన దిశను చూపిస్తే ఆ విద్యార్థి తన జీవితాన్నే కాదు సమాజాన్ని, దేశ భవిష్యత్తును నిర్మించగలడు. అదే ఉపాధ్యాయ వృత్తికి గొప్పదనం. 2025 సంవత్సరానికి గాను స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు అందుకోవటము నా జీవితంలో ఎంతో ఆనందాన్ని, వృత్తిపరంగా తృప్తిని ఇచ్చిన సందర్భం. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

0: అలాగే ఉపాధ్యాయులందరికీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఆకాశవాణి కొత్తగూడెం.
1: ఇవి ఈరోజు శుభాకాంక్షలు. ప్రతిరోజు ఉదయం 8:35 శుభాకాంక్షల సమయం శ్రోతలు గమనించాలి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి 9989670076. మరొక నెంబర్ 7989701158. పరుగే నీకు ఇష్టమనంటే నేనేమంటానే, పడిపోకుండా పట్టుకునే చెయ్యి నీ ముందుంటానే.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: ఆటల పల్లకిలో శ్రోతల ముచ్చట శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి రికార్డు చేసిన కార్యక్రమం. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి, ఎన్ రేణుక, సాంకేతిక సహకారం శ్రీ పి ఆనందరావు. వినండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. హలో
1: సార్. నమస్కారం సార్.
0: నమస్తే అండి. మిత్రమా, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: లక్ష్మీపల్లి మండలం సార్. వెంకటేశ్వరరావు నా పేరు. ప్రశాంతరావు.
0: ఓకే, ముచ్చట్లు మనం చాలా చెప్పుకోవాలి, మన శ్రోతలంతా కూడా ఎదురు చూస్తున్నారు.
1: సార్ ఒకటి నేను చెప్పే ముచ్చట ఏంటంటే, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అయితే ఈ రెండు స్కూల్స్ లోను కూడా మన భగవద్గీత శ్లోకాలు ఇలాంటి తెలుగు నేర్పకపోవటం వల్లే యువత చెడుద్రోహాలకి పోతుందని నా అభిప్రాయం సార్. అది పిల్లలకి సామాజిక స్పృహ లేదు అని అర్థం. ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఇంతకుముందు పాత చదువుల్లో ఏంటంటే రామాయణం, భారతం, భాగవతం శ్లోకాలు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా అసలు తెలుగు పదాలు తెలుగు వాడకం లేదు స్కూల్స్ లో. చరిత్ర తెలవట్లే ఎవరికి. దానివల్ల వాళ్ళకి ఏంటంటే సామాజిక స్పృహ లేదు, లేకపోవటం వల్ల ఇలాంటి యాంగ్జైటీకి గురి అయిపోతారు అన్నట్టు యువత.
0: ఓకే, మంచి ఆలోచన. మరి దీన్ని కూడా ప్రభుత్వం వారు గుర్తించి సమాజానికి ఉపయోగపడే సబ్జెక్ట్ కూడా వారు విద్యార్థులకు అందిస్తే మంచి అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో ఒక వెసులుబాటు ఏంటంటే ప్రతి కుటుంబం కూడాను మరి ఇలాంటి సమాజానికి సేవ చేసిన వాళ్ళ కోసం స్టోరీస్ కానీ, లేకపోతే భగవద్గీత, రామాయణ్, అలాగే బైబుల్, ఖురాన్ ఇలాంటి సంబంధించిన వాటిని మన ఇళ్లలో గనక పిల్లలకి చదివే అలవాటు చేయాలి. చదివే అలవాటు చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక కోణంలో దానికి అలవాటు పడతారు. ఓన్లీ స్కూల్కి మాత్రమే బాధ్యత నెట్టేసి మనం చేతులు దుప్పుకుంటే కాదు, పేరెంట్స్ మన బాధ్యత కూడా ఉంది. ఏది మంచి ఏది చెడు అనేది మనం కూడా పేరెంట్ గా చెప్పడం అనేది మన బాధ్యత. మన పిల్లాడు తప్పు చేసినప్పుడు ఖండించాలి, ఉప్పు చేసినప్పుడు మెచ్చుకోవాలి. ఓకే అండి, చాలా చక్కటి విషయాలు ఆకాశవాణితో ప్రస్తావన తీసుకొచ్చిన ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

విధులు శృతిలయ సంగమ సుఖజతిలు స్వరపద యోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రస విధులు కోవిధులు శృతిలయ సంగమ సుఖజతిలు స్వరపద యోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు.

వెలసిన సురవరుడు. సనిపమ నిపమ గేరు గరి సర్, సనిపని సనిపమ పని బమరి గరి సర్, నిసరి గరి నిసరి మప సరి మని సరి మరి మని బమ పని సరి సర్, నిజని పని సర్ సనిప జనిప పవరి గరి సర్, నిసరి మ నిసరి మప రిమ పని రిమ పని సమ పని సమ పని సరి సార్.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియదా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: హలో, నమస్తే అండి.
6: నమస్కారం సార్. గుడ్ మార్నింగ్. బాగున్నారు సార్?
5: బాగున్నాం, బాగున్నాం. మీరు ఎక్కడి నుంచి కాల్ చేశారు? మీ పేరేంటి?
6: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యామజంది నుంచి శ్రీరామ్ హనుమానులు గారు మాట్లాడుతున్నారు సార్.
5: హనుమానులు గారు, మరి ఆ పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి మీరు కాల్ చేశారు. పాట వేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మాటలు చెప్పేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా?
6: సార్, ఈ రోజు ముందుగా కృష్ణాష్టమి జన్మదినం కాబట్టి కృష్ణుడి గురించి నేను కొంత మాట్లాడాలనుకుంటున్నా సార్.
5: చెప్పండి.
6: ఈ రోజు సార్ కొంతమంది కృష్ణాలయంలో మంచి మంచి పూజలు జరుగుతాయి, చాలా మంది అతన్ని దర్శించుకుంటారు. కొన్ని ఇళ్లలో కూడా సార్ ఈ రోజు పూజ చేసుకుని కొంతమందికి తోచినట్టు భోజనాలు కూడా వనభోజనాలు ఏర్పాటు చేస్తారు సార్. ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉన్నది. మా ఇంట్లో కూడా సార్ మేము పూజ చేసుకుంటాం, చాలా ఆనందంగా ఉన్నాం సార్. సంగతి ఏంటంటే, ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా అందరూ మంచిగా ఉండాలి, అంత మంచి పూజలు చేసుకోవాలి, ఆనందంగా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా సార్.
5: ఓకే అండి, మరి మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
6: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiaashascholarships.co.in.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 lakhs గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 crore గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Stand Up India, ముద్ర, CGTMSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
4: హలో,
5: నమస్కారం సార్.
4: నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేశారు?
5: నేను సుజాత మండలం రాఘవపురం గ్రామం నుంచి గుండేటి వెంకటరాములు సార్.
4: వెంకటరాములు గారికి స్వాగతం పలుకుతూ ఉంది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
5: థ్యాంక్ యూ సార్.
4: చెప్పండి వెంకటరాములు గారు, ముచ్చట్లు ఏంటి?
5: ఎలా, కృష్ణాష్టమి కదా సార్. కృష్ణాష్టమి అంటే ఇది ఒక ప్రాముఖ్యమైన రోజు. ఆయన పుట్టుక కూడా ఒక కథకథాల్లో పుట్టింది కదా. అక్కడ పుట్టి కూడా మన ఎంత శాసించింది అంటే, ఆయన భగవంతుడు కాబట్టి గాని మానవ జన్మెత్తింది కాబట్టి మనిషి అనే భావించుకోవాలి మనం.
4: అంతే అంటారా?
5: అంతే కదా, ఆయన భగవంతుడే కానీ మనిషి రూపంలో వచ్చింది కాబట్టి మనిషే. అది మానవులకు ఏం తెలియపరచడానికి వచ్చిందంటే, భగవంతుడు ఈ విధంగా చేసుకోవాలి అని ఒక ధర్మాన్ని మనకు సాధి చెప్పడం కోసం ఈ లోకానికి వచ్చిండు. అధర్మాన్ని దుంచేసిండు, ధర్మాన్ని రక్షించిండు.
4: కరెక్ట్. మనం ఎంతవరకు ఫాలో అవుతున్నాం దానికి?
5: అదే సార్, మనం అందరం కనీసం 5% కూడా లేవు. కాబట్టి మనం అందరం కూడా ఎప్పటికైనా పుట్టుట గిట్టుట కొరకని చెప్తారు కాబట్టి, మనం జీవించినంత కాలం కూడా ధర్మంగా జీవించాలి. అది మన అంతరాత్మకే మనకు మాత్రమే తెలుసు. మనం ధర్మంగా జీవిస్తామా లేదనేది మనకు మాత్రమే తెలుసు.
4: అవును,
5: అది ఇతరులకు తెలియదు. కాబట్టి మనం ధర్మంగా జీవించాలి. ప్రతి ఒక్క మనిషి మనం ఏదో ఒక రోజు పోయేటోళ్ళమే కాబట్టి, మనం పోయిన తర్వాత కూడా బతుకుండాలంటే మనం మంచి చేయాలా, ధర్మంగా నడవాలా.
4: అంతే,
5: అదే భగవంతుడు మనకు తెలియజేసింది.
4: మన తదనంతరం బతికి ఉండేది మన చేసిన మేలు కార్యక్రమమే.
5: మేలు కార్యక్రమాలే. కాబట్టి ప్రతి ఒక్క శ్రోతలను మనం కోరేది ఏంటంటే, మనం పొద్దున లేచిన కాంచి పడుకుని మళ్ళా లేచేంత వరకు కూడా మనం ధర్మంగా బతుకుతున్నావా, జీవిస్తున్నావా లేదా ఈ లోకంలో. ఇలా మనం ఏ దేవుణ్ణి గుర్చుకోవచ్చు, ఏ మతస్థులైనా చెప్పేది, ఏ గ్రంథాలు చెప్పినా అవే చెప్తాయి.
4: అవును.
5: కాబట్టి మనిషి ఒకటే దీవించుకోవడానికి మనం ఒకటే చెప్పాలి. మనం భగవంతుడు పిల్లలకు గాని సమాజానికి గాని ధర్మంగా ఉండాలా, ధర్మంగా జీవించాలా. అదే మన ధర్మమే మన రక్షించేది. కష్టాలు వస్తూనే ఉంటాయి, కష్టాలు బాధలు వస్తూనే ఉంటాయి, రేయి పగులు వచ్చినట్టు.

0: కాబట్టి మనం ఎప్పుడు కూడా అధర్మం అనేది చీకటి, వెలుగు అనేది జ్ఞానం సంపాదించుకోవాలి కాబట్టి, పోయేటప్పుడు మనం మంచితనాన్ని తీసుకుపోవాలి కాబట్టి, మంచి చేస్తారని ఆశిస్తూ అందరికీ కృష్ణుడు ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సార్.
1: ఓకే అండి, మరి చాలా చక్కగా ఆకాశవాణితో మరి ధర్మం కోసం అందరం కూడా కట్టుబడి ఉండాలనే సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
0: ఓకే సార్, ధన్యవాదాలు.
2: చీకటమ్మ చీకటి, ముసటైన చీకటి, ఎచ్చనైన ఊసులెన్నో.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: హలో,
4: గుడ్ మార్నింగ్ సార్.
3: గుడ్ మార్నింగ్ రమేష్ గారు, ఎలా ఉన్నారు?
4: బాగున్నా సార్, మీరు బాగున్నారా?
3: ఫైన్ ఫైన్. ఈ రోజు ముచ్చట ఏంటి?
4: ఈ రోజు పాటలపల్లికిలో స్తోత్ర ముచ్చట అపూర్వమైన కార్యక్రమంలో కృష్ణాష్టమి సార్. దేశ ప్రజలంతా ఎంతో ఆనందంలో జరుపుకునే కృష్ణాష్టమి. అదే విధంగా గురు పూజ దినోత్సవం ఉందండి. ఈ గురు పూజ దినోత్సవం అనేది ఒక ఆదర్శవంతమైన సంస్కృతి భారతదేశంలో పెరిగింది. ఇక్కడ రాష్ట్రపతి పుట్టినరోజును మనము టీచర్స్ డే గా జరుపుకుంటున్నాం సార్. తరతరాల వారసత్వాన్ని ఉపాధ్యాయులు విద్యార్థులకు ఇవ్వడం, విద్యార్థులు మళ్ళీ ఉపాధ్యాయులై అదే వారసత్వాన్ని మళ్ళీ ముందు తరాలకు అందించడం ఒక ఆదర్శవంతమైన సంస్కృతి. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా సార్.
3: అవును,
4: ఆ విధమైన ఉత్తమ సంస్కృతి, ఉత్తమ ప్రజాస్వామ్య విలువను కాపాడేందుకు ఏర్పాటు చేసిన ఒక అత్యంతమైన

0: ఈ గురుపూజ దినోత్సవం సార్, మనకు విద్యా బుద్ధులు నేర్పించిన ఆచార్యులకి మనం అందించే ఒక గొప్ప గౌరవం.
1: మీకోసం మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.

తకిట తకిట ధిమి నాట్యం తకిట తకిట ధిమి లాస్యం నమక చమక సహజం నటత్ ప్రకృతి పాదజం నర్తన మే శివ కవచం నటరాజ పాద సుమరజం ధిర నన ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: హలో, నమస్తే అండి.
2: హలో సార్, నమస్కారం అండి. నాగేశ్వరరావు
1: గారికి స్వాగతం పలుకుతుంది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: చాలా చాలా ధన్యవాదాలు. థాంక్స్ అండి.
1: నాగేశ్వర గారు, ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మన శ్రోతలతో ఏ విషయాన్ని పంచుకోబోతున్నారు మీరు?
2: మొన్న 13వ తారీఖు ఆగస్టు అవయవ దాన దినోత్సవంగా, అంటే నేత్రదాన దినోత్సవంగా చెప్పిన సందేశం చాలా బాగుంది సార్, నేను విన్నాను. అయితే ప్రజల్లో అవగాహన కల్పించడానికి

0: నిర్వహించిన కార్యక్రమం చాలా చాలా బాగుంది సార్.
1: ఓకే,
0: అయితే దాని గురించి నేను చిన్న మాట్లాడగా రెండు ముక్కల్లో చెప్తాను సార్.
1: చెప్పండి.
0: అవయవ దానం కార్యక్రమంలో మనిషి భగవంతుడి అవయవాల్లో అతి ముఖ్యమైనది కళ్ళు. మరణానంతరం మనం పార్థివ దేహాన్ని తరణం చేయకుండా మనిషి చనిపోయినా కూడా జీవన్ముక్తుడిగా ఉండాలి అంటే అవయవ దానం ముఖ్యమనే సందేశం చెప్పారు. ఇలాంటి బహుత్తర కార్యక్రమానికి కొన్ని వేల మంది వస్తున్నారని, మన కార్యక్రమంలో చెప్పే కొన్ని వేల సంఖ్యలో పాల్గొంటున్నారనే సందేశాన్ని ఇచ్చారు సార్. చాలా గొప్ప ప్రయోజనాత్మక కార్యక్రమం నిర్వహించారు. అవయవ దానాల గురించి, కళ్ళు గురించి మన ప్రత్యేకమైన కార్యక్రమాలు చెప్పారు సార్. అది కూడా చాలా చక్కగా ఉన్నదండి. ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఆచరణలోకి తీసుకొని ఆచరించాలనేది నా మనవి. ఒకటి అందులో ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా చిన్న కవిత లాంటిది. పరమేశ్వర పరబ్రహ్మ నారాయణ వాసుదేవ నమో నమ వాసుదేవ. కృష్ణుడంటే జగన్నాటక సూత్రధారి, నవరస రసమయ నాట్య కోవిదుడు, తలపై నెమలిపించం కిరీటధారి, ఎన్న దొంగ కాదు సుదర్శన చక్రధారి, అతనే ఓ విశ్వరూపము, జీవిత రహస్యమెరిగిన పాంచజన్యుడు, పురాణ మహాపురుషుడు, బృందావన నర్తనుడు కాదు కాళీయ మర్దనుడు, సకల జనుల పారాయణుడు, కష్టాలను తొలగించే కారుణ్యమూర్తి గోపికా చోరుడు కాదు, గో సంరక్షకుడు. గో అంటే ధర్మం, ధర్మమే ధర్మరక్షణమే కృష్ణ తత్వము, రాతలీలలో తేలియాడే రసరమ్య రసజ్ఞుడు అతనే కాదు, మురళీరవ సమ్మోహితుడు, వేణుగాన లోలుడు, నెమలి నైల అశ్రుధారల అసక్కలిత బ్రహ్మచారి, తన అందెల మురళీ రవలుల సవ్వడుల గానానికి మోహన సమ్మోహితై ముద్దుగా పురివిప్పి ఆటల నాట్యాలతో నేర్చుకున్న మయూరి. ఇవాళ కృష్ణ సందేశం కూడా వినిపించారు గోకుల ఆశ్రమంలో వినిపించిన మన కార్యక్రమం, చాలా అద్భుతంగా చెప్పారు.
1: ఓకే నాగేశ్వరరావు గారు, మరి చాలా చక్కగా మీరు ఆకాశవాణి ప్రసారం చేసిన కార్యక్రమాల కోసం ప్రస్తావన తీసుకొస్తూ కృష్ణాష్టమికి సంబంధించి ఒక కవితను కూడా చక్కగా వినిపించినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: హలో, ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. కార్యక్రమంలో మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఆ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో,
3: నమస్తే సార్.
2: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు? యాహూ పాషా గారు, ఎలా ఉన్నారు? పాషా గారు,
3: చిన్న ముచ్చట ఏంటంటే, మనం వంటిట్లో జాగ్రత్త అండి, సిలిండర్ ఆన్ ఆఫ్ చేసే విషయం గురించి.
2: ఓ, చాలా చక్కటి విషయం, చెప్పండి.
3: ఎందుకంటే రీసెంట్ గా ఇక్కడ బయటికి వెళ్లి ఆడావిడిలో పొయ్యి మీద అన్నం పెట్టేసి వెళ్ళిపోయారు. హాఫ్ అన్ అవర్ తర్వాత మొత్తం వంట గిన్నె మొత్తం మాడిపోయింది. కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఇంట్లో తాళం మీద ఎవరు లేరు, అందరూ ఉన్న ఫ్యామిలీ బయటికి వెళ్లారు. మాడు వాసన వస్తుందని గమనించి చూడడం జరిగింది. వాసన ఎక్కడి నుంచి వస్తుంది అనేది బయటికి వెళ్ళి ఆడావిడిలో మనం జాగ్రత్త గమనించుకోవాలి. లేకపోతే ఏంటంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు తిరిగి వచ్చేసరికి అన్నం గిన్నె మొత్తం మాడిపోయింది. కాసేపు అయితే అది మొత్తం ఏమవుతుందంటే బొగ్గులాగా మాడిపోయి మంట అంటుకునే అవకాశం ఉంటుంది.
2: అవును,
3: ఆ విధంగా అగ్ని ప్రమాదం కూడా జరిగే అవకాశం. కాబట్టి తొందరగా ఇంట్లో పక్కన వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి వాళ్ళు ఆఫ్ చేయడం జరిగింది. ముందులో సిలిండర్ కూడా మనం ప్రతిసారి వంట అయిపోగానే ఆఫ్ చేసుకోవాలండి, కింద సిలిండర్ నాబ్.
2: అవును,
3: ఎందుకంటే మనం ఇలానే మనం అటు నడిచినప్పుడు పొయ్యి దగ్గర కొన్ని వాటికి మనం ఆన్ ఆఫ్ చేసే నాబులు కొన్ని లూజ్ ఉండి తిరిగిపోతాడు. మనం వచ్చినప్పుడు చేయదగలడం వల్ల కానీ పిల్లలతో పాటు మనం కూడా ఇంట్లో ఉంటాం కాబట్టి మనం కూడా అప్పుడప్పుడు వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండాలి.
2: అవును,
3: వంట అయిపోయి ఉంటే కింద నాబు ఆఫ్ చేసే అనేది చెప్తూ ఉండాలని నా అభిప్రాయం.
2: చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా మహిళలంతా కూడా చాలా అలర్ట్ గా ఉంటారు. మనకంటే కూడా వాళ్ళు 100% చాలా జాగ్రత్త తీసుకుంటారు కూడా, కుటుంబ విషయంలో గానీ ఇంట్లో ఉన్నట్టు పరికరాల విషయంలో గానీ. కానీ ఆ పని ఒత్తిడిలో ఆ సమయభావం వల్ల వాళ్ళు అప్పుడప్పుడు

0: ఇలాంటి తప్పిదాలు కూడా చేస్తూ ఉంటారు. అది రెగ్యులర్ గా అవుతుందంటే కాదు, ప్రమాదం అనేది ఎప్పుడో ఒకసారి పొంచి ఉంటుంది. కాబట్టి బయటికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా ఫ్యాన్లు ఆఫ్ చేయాలి, లైట్లు ఆఫ్ చేయాలి, గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి, గీజర్ ఉంటే గీజర్ ఆఫ్ చేసుకోవాలి, వాటర్ హీటర్ ఉంటే వాటర్ హీటర్ ఆఫ్ చేసుకోవాలి. చాలా మందికి ఇక్కడ బ్యాడ్ అలవాటు ఏంటంటే రైస్ కుక్కర్ లో రైస్ పెట్టేసి మనం వచ్చేసరికి రైస్ ఉడికిపోతుంది, మనం వచ్చినాక వేడివేడిగా తినొచ్చు అనేసి రైస్ ఆన్ చేసి వెళ్ళిపోతుంటారు. ఇట్ విల్ టేక్ 20 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ అంతే. దానికోసం దాన్ని ఆన్ చేసి వీళ్ళు గంటలు గంటలు బయటకు వెళ్ళిపోయేసి ఇంటికి వచ్చేసరికి ఒక్కోసారి అది కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఆ పక్కన వాళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది, వాళ్ళు లేకపోతే అప్పుడు ఏంటి? వాళ్ళు పొరపాటున దూర ప్రాంతానికి వెళ్ళిపోయారు, బస్ ఎక్కో కార్ ఎక్కో అంటే అప్పుడు పరిస్థితి ఏంటి?
1: చూసి తాళం పలకొట్టడం పక్కన, అంటే ఇద్దరు ఉంటారు కాబట్టి పక్కన చుట్టుపక్కల వాళ్ళ సాయం తీసుకోవాలి మనం, ఎందుకంటే మనము డైరెక్ట్ గా వెళ్ళి మనకే కొంచెం జరగ ముందు ఆడాల్సి
0: వస్తుంది. కేవలం ఇలాంటి విషయాలు మీరు అన్నట్టుగా ఆడవాళ్ళ మాత్రమే కాదు రెస్పాన్సిబిలిటీ, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఓకే అండి, మరి మీకోసం మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హలో.
2: హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి.
2: నా పేరు బండారు త్రిమూర్తి గుప్తా, పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా అండి.
1: ఏం మోసుకొచ్చారు ఈరోజు మాకోసం ముచ్చట్లో?
2: క్రికెట్ గురించి చెప్తాం అనుకుంటున్నాను.
1: చెప్పండి.
2: శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక గీతాచార్యుడు, మల్ల జ్ఞాన దీపాలను వెలిగించిన మహానుభావుడు. చిన్నప్పుడు మా నాన్నగారితో అనేవాడిని, నాన్న త్రేతాయుగం తాముడు వారి కోసం, ద్వాపరయుగం కృష్ణుడు వారి కోసం చెప్పావు కదా, మరి త్రేతాయుగం శ్రీరామచంద్రుడు ఏకపట్టి వ్రతుడు, తర్వాత పితృవాక్య పరిపాలకుడు ధర్మప్రభు, ఇలా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి కదా వారిలో, మరి రామరామ కిట్టకిష్ట అన్నట్టుగా ఇద్దరు సమానంగా గౌరవిస్తారు. వీరికేమో 8 మంది పట్టబ్రాహ్మణులు, తర్వాత 16,000 మంది గోపికా స్త్రీలు, శ్రీరోడుల్లో ఉంటాడు వాళ్ళు ఎప్పుడు కథ ప్రకారం, మరి వీరికి కూడా ఆయనతో సమానమైన స్థానంగా వచ్చింది అని అడిగాను మా నాన్నగారిని.
1: ఏం చెప్పారు?
2: అడిగితే నాన్న త్రిమూర్తులు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడికి సహాయం చేసేటువంటి భక్తులు వాళ్ళు ఇచ్చిన వరాలు తీర్చడం కోసం రాముడు వారే అవతారం ఇచ్చారు. ఎందుకంటే సీతాన్వేషణలో ఎంతో మంది వానరులు చాలా వరకు సహాయం చేశారు కదా, నాకు ఇన్ని విధాలుగా ఎంత సహాయపడినటువంటి మీకు నేను ఏమి చూడం తీసుకోగలను అని చెప్పి అడిగినప్పుడు వారికి ఇచ్చిన వరాలు చూడడం కోసం శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు అవతరించాడు నాన్న త్రిమూర్తిలో మా నాన్న అనేవాడు.
1: చాలా చక్కటి విషయాన్ని ఈ రోజు మరి ఆకాశవాణి ద్వారా మా శ్రోతలకు కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరు కూడా గోపికా లోలుడు కాదు, ఆయన అందరినీ కూడాను ఎవరి దగ్గర వారి చింతన ఉండే భ్రమ కల్పించే ఒక విశిష్టమైన వ్యక్తి. మీకోసం చక్కటి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.
3: గోపిక.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: నా పేరు అరుణ సార్, నుంచి కాల్ చేస్తున్నా.
0: అరుణ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా సార్.
0: మరి ఈరోజు కార్యక్రమానికి ఫోన్ చేశారు. అరుణ గారి నుంచి ఎలాంటి సమాచారం అందుతుందనేసి మేము ఎదురు చూస్తున్నాము.
1: ఏదైతే జనాలు ఏంటంటే అవసరాలు బట్టి జనాలు ఉంటున్నారు సార్. ఇప్పుడు మనం మంచి సాయం చేస్తేనేమో మంచిగా ఊరుతున్నారు, లేకపోతేనేమో లేదన్నట్టుగా ఉంటున్నారు. కాకపోతే సాయం వచ్చినప్పుడే మనుషులు గుర్తొస్తున్నారు, లేకపోతేనే లేదన్నట్టుగా ఉంటున్నారు సార్. కొంచెం మనుషులు కూడా అర్థం చేసుకుని అవసరాలు కొద్దిగా కాకుండా కొంచెం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం సార్.
0: ఓకే అండి, చాలా చక్కగా మాట్లాడినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా మీరండి.
2: చికెన్.

మీరింత వరకు శుక్రవారం ఉదయం 11 గంటలకు రికార్డు చేసిన పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి, ఎన్ రేణుక, సాంకేతిక సహకారం శ్రీ పి ఆనందరావు. వచ్చేవారం

0: మరికొంతమంది శ్రోతల ముచ్చటతో ఆకాశవాణి ప్రసారం చేసే పాటలతో మీ ముందు ఉంటుంది మీ పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, మానవతావాది మదర్ తెరీసా ప్రసంగం వింటారు.
2: కష్టాల్లో ఉన్నవారిని వెతికి మరీ సాయం చేసిన విశ్వమాత మదర్ తెరీసా. యుగోస్లేవియాలో పుట్టి భారత్కు ఉపాధ్యాయురాలుగా వచ్చిన అగ్నెస్ గోన్సో బుజక్షు తన సామాజిక సేవల ద్వారా ప్రపంచ స్థాయి గుర్తింపును పొంది అమ్మగా మారింది. కోల్కతా మురికివాడల్లో పేదల కోసం మిషనరీ ఆఫ్ చారిటీ ప్రారంభం, హిందూ ఆలయంలో నిర్మల్ హృదయ్ ఏర్పాటు. ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కతా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ తెరీసా. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి కష్టాల్లో ఉన్నవారికి సాయం అందించి అమ్మగా మారింది. భారతీయులతో అమ్మ అని పిలిపించుకున్న అంతటి మహోన్నత వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 1910 ఆగస్టు 26న యుగోస్లేవియాలో జన్మించిన మదర్ తెరీసా అసలు పేరు అగ్నెస్ గోన్సో బుజక్షు. మదర్ తండ్రి కూడా ఇతరులకు సేవ చేయడంలో ముందుండేవారు. అనాథల కోసం లెట్నికాలో ఆయన స్థాపించిన ఓ ఆశ్రమం ఇప్పటికీ ఎంతో మందికి అన్నం పెడుతోంది. తండ్రి సేవాతత్వాన్ని పుణికిపుచ్చుకున్న మదర్ తెరీసా ఆయన అనారోగ్యంతో 1919లో కన్నుమూయగా మరణానికి ఆయన పడిన బాధ చూసి తీవ్ర ఆవేదనకు గురైంది. 12 ఏళ్ల వయస్సులోనే సేవకు అంకితమైన మదర్ తన 18వ ఏట సిస్టర్స్ ఆఫ్ లోరెటో సంఘంలో చేరింది. ఆ సంస్థకు చెందిన కోల్కతాలోని స్కూల్కు 1937 మే 4న టీచర్గా వచ్చారు. కోల్కతాలోని మురికివాడల్లోని ప్రజల దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయారు. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి మానవ సేవకు శ్రీకారం చుట్టారు. అనాథల కోసం మోతిజిల్ అనే పాఠశాలను ఏర్పాటు చేసి వారి పోషణకు తగిన నిధులు లేకపోవడంతో కోల్కతా వీధుల్లో జోలు పెట్టి కడుపు నింపారు. ఆమె సేవానిరతిని గుర్తించిన కొందరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సాయంగా నిలిచారు. ఆర్థికంగా ఆ స్కూలుకు సాయం లభించడంతో 1950లో వాటికన్ అనుమతితో మిషనరీస్ ఆఫ్ చారిటీని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా దాదాపు 45 ఏళ్లు ఎందరో అభాగ్యులు, పేదలు, రోగులకు సేవలందించారు. అనేక అనాథ శరణాలయాలు, ధర్మశాలలు, హెచ్ఐవి కుష్టు వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి స్వాంతన చేకూర్చారు. మదర్ తెరీసాకు 1951లో భారత పౌరసత్వం లభించింది. 1979లో ఆమె సేవలకు గుర్తింపుగా అత్యున్నత పురస్కారం నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇక భారత అత్యున్నత పౌర పురస్కారం 1980లో భారతరత్న ఆమెను వరించింది. తెరీసా సేవలు కేవలం భారత్కే పరిమితం కాలేదు. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, రోమ్, టాంజానియా, ఆస్ట్రేలియాలకు సైతం తన సేవలను విస్తరించారు. జాయిన్ గ్రాఫ్ క్లూకాస్ రాసిన జీవిత చరిత్ర ప్రకారం 12 ఏళ్ళు తర్వాత ఆమె తన జీవితాన్ని మతానికి అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు. కేవలం నిరాశ్రయులకే కాకుండా వరద బాధితులకు, అంటురోగాలు సోకిన వారికి, శరణార్థులు, అంధులు, దివ్యాంగులు, వృద్ధులకు, మద్యపాన వ్యసనానికి బానిసైన వారికి సైతం తెరీసా సేవలందించారు. 1982లో ఇజ్రాయెల్ పాలస్తీనా గెరిల్లాల పోరు మధ్య చిక్కుకున్న 37 మంది పిల్లలను తెరీసా కాపాడారు. రెడ్ క్రాస్ కార్యకర్తలతో కలిసి ఆమె అక్కడికి వెళ్లి వైద్య సేవలు అందించారు. 1997న మార్చి 13న మిషనరీస్ ఆఫ్ చారిటీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అదే ఏడాది తీవ్ర అనారోగ్యంతో సెప్టెంబర్ 5న మరణించారు. అయితే ఆమెను ఇప్పటికీ బోర్డు అధినేతగా ఎన్నుకుంటూ ఆమె తమతోనే ఉందని చారిటీ సభ్యులు చాటి చెబుతున్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న నినాదంతోనే విశ్వమాతగా పేరుగాంచిన మదర్ తెరీసాకు సెయింట్హుడ్ హోదా కూడా దక్కింది. తమ మరణం తర్వాత కూడా కొన్ని అద్భుతాలను చేసేవారికి వాటికన్ సిటీ సెయింట్ షూ ప్రకటిస్తుంది. ఇలా ప్రకటించాలంటే కనీసం 2 అద్భుతాలు జరగాలి, అప్పుడే వారు దేవత స్థానాన్ని పొందుతారు. ఇదే తరహాలో కడుపులో కణితతో బాధపడుతున్న ఓ బెంగాలీ గిరిజన మహిళను తెరీసా స్వస్థపరచడాన్ని ఆమె చేసిన మొదటి అద్భుతంగా 1998లో గుర్తించారు. తెరీసాకు చేసిన ప్రార్థనల వల్లే తనకు కణితి పూర్తిగా నయమైపోయిందని ఆమె చెప్పినప్పుడు 2 అద్భుతం కోసం చూసింది. ప్రాణాంతక మెదడు వ్యాధితో బాధపడుతున్న బ్రెజిల్కు చెందిన ఓ వ్యక్తిని మదర్ తెరీసా తన దివ్య శక్తితో నయం చేయడాన్ని ఆమె చేసిన 2 అద్భుతంగా గుర్తించి మదర్ తెరీసాను సెయింట్గా గుర్తిస్తూ వాటికన్ సిటీ ప్రకటించింది. ఎక్కడో విదేశాల్లో పుట్టి సేవా మార్గంలో పయనించి భారతదేశంలోని కోల్కతాలో స్థిరపడి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని చేరదీసి సేవలు చేసిన తల్లి మదర్ తెరీసా. పట్టుకుంటే ఆ రోగం తమకెక్కడ అంటుకుంటుందోనని కుటుంబ సభ్యులు రోడ్డున పడేసిన అభాగ్యులు మదర్ తెరీసా పుణ్యమా అని కోలుకున్నారు. ఇక బతికే అవకాశం లేదని తెలిసి చివరి రోజుల్లో మదర్ తెరీసా సపర్యలతో బాధల్ని మర్చిపోయారు కొందరు అభాగ్యులు. అయితే లక్షలాది మంది ప్రజలు, ప్రముఖ వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలు ఆమెను కీర్తించినప్పటికీ విమర్శలను కూడా ఎదుర్కొని వాటికి తన సేవతో సమాధానం చెప్పారు. మిఖాయిల్ పేరింటి, అరూప్ చటర్జీ వంటి వ్యక్తులు మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారని, మరణశయ్యపై ఉన్న వారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం చేస్తున్నారని ఆరోపించారు. 1952లో కోల్కతాలో హోమ్ ఫర్ ది డయింగ్ ను ప్రారంభించారు. భారత అధికారుల సహాయ సహకారాలతో పాడుబడిన హిందూ దేవాలయాల్ని పేద ప్రజలు ధర్మశాలగా మార్చివేశారు. ఆమె దానికి కాళీఘట్ పరిశుద్ధ హృదయ నిలయం, నిర్మల్ హృదయగా పేరు పెట్టారు. ఈ నిలయానికి వచ్చే వారికి వైద్య సహాయాన్ని అందించి వారి నమ్మకాల ప్రకారం ఆచార కర్మలను అనుసరించి గౌరవంగా చనిపోయే అవకాశం కల్పించారు. విశ్వమాతగా పేరుగాంచిన మదర్ తెరీసాకు సెయింట్హుడ్ హోదా కూడా దక్కింది.
1: మీరింతవరకు మానవతావాది మదర్ తెరీసా ప్రసంగం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఉత్తమ ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు.

0: బడి అనే నారుమడిలో విద్య అనే విత్తనం వేసి, అక్షరమనే నీరు పోసి, చెడు అనే కలుపు తీసి, మంచి నీతి అనే ఫలాన్ని సమాజానికి అందించేవాడే ఉపాధ్యాయుడు. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే చైతన్య శిల్పి గురువు. అంతటి ఉన్నతమైన వ్యక్తి కాబట్టే ఆదియుగం నుంచి ఆధునిక కాలం వరకు ఆయనే ఋషి, సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు. అందుకే మన సమాజంలో అమ్మా నాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారు.
1: శిశువుని లోకానికి పరిచయం చేసిన అమ్మా మొదటి గురువైతే, గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండో గురువు. ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి విద్యాబుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు. అందుకే పెద్దలు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని అన్నారు. ఇంతటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన మన దేశ రెండో రాష్ట్రపతి, మేధావి, విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని

విశ్వవిద్యాలయాలు విద్యార్థులలో మంచి నాయకత్వ లక్షణాలు కలిగించే నాగరికత కేంద్రాలుగా బాసిల్లి ప్రాచీన సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబాలుగా నిలబడాలి. మన విద్యా విధానం మానవీయ విలువలను విద్యార్థుల్లో ఇనువడింపజేయాలి. వారిలో నిగూఢంగా ఉన్న సామర్థ్యాలను వెలికదీసి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. భారతీయ దార్శనిక

0: ఆధ్యాత్మిక మూలాలను ఆవిష్కరించి భావవాద కోణంలో భారతీయ దర్శనాన్ని రచించి పాశ్చాత్యులు ఆ దర్శనాన్ని ఆసక్తితో అధ్యయనం చేసేలా కృషి చేసిన వేదాంతి రాధాకృష్ణన్. ఆయన వల్లనే భారతీయ దర్శనం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది అనటంలో అతిశయోక్తి లేదు.
1: వారి మేధో సంపత్తిని గుర్తించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలలోని విశ్వవిద్యాలయాలు 110 డాక్టరేట్ పురస్కారాలు అందజేశాయి. ఆయన సుమారు 150 గ్రంథాలు రచించారు. వీరి రచనలో ముఖ్యమైనవి ఇండియన్ ఫిలాసఫీ, ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్, ద ఐడియల్ వ్యూ ఆఫ్ లైఫ్, ఫ్రీడమ్ అండ్ కల్చర్, మహాత్మా గాంధీ గ్రేట్ ఇండియన్, ది ధమ్మపద గౌతమ బుద్ధ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. భారతదేశ సంస్కృతిని, నాగరికతను ప్రపంచానికి చాటి చెప్పిన ఆయన జన్మదినం అయినటువంటి సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం మన దేశంలో ఒక ఆనవాయితీ. ఈ ఆనవాయితీ 1962లో ప్రారంభమైంది.
0: రాధాకృష్ణన్ గారు మన దేశానికి 1952 సంవత్సరం నుండి 1962 సంవత్సరం వరకు ఉపరాష్ట్రపతిగా 2 పర్యాయాలు పనిచేశారు. 1962లో దేశంలోనే అత్యున్నతమైన పదవి అయినటువంటి రాష్ట్రపతి పదవిని ఆయన అలంకరించారు. భారత రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టే సందర్భంలో దేశ విదేశాల్లో ఉన్న తన శిష్యులు, శ్రేయోభిలాషులు అంతా అతన్ని కలిసి మనసారా అభినందించి తన జన్మదినమైనటువంటి సెప్టెంబర్ 5వ తేదీన ఆ సంవత్సరం ఘనంగా జరుపుటకు నిర్ణయించుకున్నట్లు తెలుపగా, తన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే తాను ఆనందిస్తానని రాధాకృష్ణన్ అన్నారు. దాంతో నాటి నుండి సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకోవటం ప్రారంభమైంది.
1: తన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని కోరాడు అంటే అతనికి ఆ వృత్తిపైన ఉన్న గౌరవం ఎంతటితో అవగతమవుతుంది. తన జీవితంలో సింహభాగం దాదాపు 2.5 దశాబ్దాల పాటు బోధనా వృత్తిని ఆయన ఎంతో పవిత్రంగా, ఆదర్శంగా నిర్వహించారు. భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన పిదప కూడా ఉపాధ్యాయ వృత్తిలో ప్రారంభమైన తన జీవితాన్ని ఆయన ఏనాడూ విస్మరించలేదు. తన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ద్వారా ఆ వృత్తికి సమాజంలో గుర్తింపును, గౌరవాన్ని, స్థాయి ప్రతిష్టలను ఇనువడింపజేయాలనేది ఆయన ప్రగాఢ విశ్వాసం. రాధాకృష్ణన్ గారి దృష్టిలో సమాజంలో గుణాత్మకమైన మార్పు విద్యా విధానం ద్వారానే కాక విద్యను బోధించే ఉపాధ్యాయుల ద్వారా అధికంగా వస్తుంది. దేశంలో నైతిక విలువలతో కూడిన ఆదర్శ సమాజ నిర్మాణం అసాధ్యమైంది ఏమీ కాదు. సమాజంలో మనం ఆశిస్తున్న విలువలతో కూడిన గుణాత్మకమైన మార్పు కేవలం ఉపాధ్యాయుల ద్వారానే సాధ్యమవుతుంది. ఈ గుణాత్మకమైన మార్పును తీసుకొచ్చే ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి. మంచి ఉపాధ్యాయులు మంచి విద్యార్థులనే కాక మంచి సమాజాన్ని నిర్మించగలరు అని అన్నారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు.

0: ఉపాధ్యాయుల ప్రభావం పాఠశాల నాలుగు గోడలకే పరిమితం కాక సమాజమంతటా విస్తరిస్తుంది అనేది రాధాకృష్ణన్ గారి ప్రగాఢ విశ్వాసం. 1888 సెప్టెంబర్ 5వ తేదీన రాధాకృష్ణన్ గారు మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరుత్తుని నగరంలో జన్మించారు. ప్రాథమిక విద్యను తిరువల్లూరులో, రేణిగుంటలో పాఠశాల, ఉన్నత విద్యను మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసుకుని మద్రాసు యూనివర్సిటీలో తన అభిమాన తత్వశాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు. 1921వ సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైన 5వ కింగ్ జార్జ్ ఆచార్య పీఠాన్ని కలకత్తా విశ్వవిద్యాలయంలో అధిష్ఠించారు. 1931వ సంవత్సరంలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. యునెస్కో అధ్యక్షులుగా, మాస్కోలో భారత రాయబారిగా పనిచేసిన రాధాకృష్ణన్ గారు 1952లో ఉపరాష్ట్రపతిగా, 1962వ సంవత్సరంలో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
1: సర్వేపల్లి గొప్ప రచయిత, తత్వవేత్త, సమకాలీన దార్శనికులలో పేరెన్నిక గలవారు. 1954లోనే మన దేశంలో అత్యున్నత ప్రభుత్వ పురస్కారమైనటువంటి భారతరత్నను అందుకుని 1962లో రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు ప్లేటో కలలు గన్న ఫిలాసఫర్ కింగ్ అనే ఊహ సాకారమైనట్లుగా పలువురు విద్యావేత్తలు అమితానందం పొందారు. రాధాకృష్ణన్కు చిన్నతనం నుంచే తాత్విక జిజ్ఞాస మెండు. ఉపనిషత్తుల ప్రభావం అతనిపై అధికంగా ఉండేది. ముఖ్యంగా తైత్తరీయ ఉపనిషత్తులలో వైద్గల్య మహర్షి చెప్పిన ఉపాధ్యాయ లక్షణాలు విలువలతో అతను ఎంతగానో ప్రభావితమయ్యాడు. ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి, విద్యార్థికి ఉపాధ్యాయునికి మధ్య ఎలాంటి సంబంధం ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉంటే సమాజంలో ఉపాధ్యాయునికి ప్రతిష్ట, గౌరవం, గుర్తింపు స్థాయిలు లభిస్తాయో, సామాజిక ధర్మాన్ని లేదా సంఘ ధర్మాన్ని ఉపాధ్యాయుడు ఏ విధంగా నిర్వహించాలి అనే పెక్కు అంశాలను వైద్గల్య మహర్షి ఈ తైత్తరీయ ఉపనిషత్తులలో పేర్కొన్నారు. ఉపాధ్యాయుల లక్షణాలు విధులకు సంబంధించిన 15 అంశాలను వివరించారు. ఈ 15 అంశాలు ఉపాధ్యాయుని విధులను నిర్దేశిస్తాయి. దీని ప్రకారం ప్రతిభతో పాటు ఆ 15 లక్షణాలు ఉన్న వ్యక్తే ఆ వృత్తికి అర్హుడు.

0: ప్రతిభ ఒకటే ఉపాధ్యాయ వృత్తికి కులమానం కారాదు. ప్రతిభతో పాటు సత్యం చెప్పటం, సత్యాన్ని జీవిత పర్యంతం ఆచరించటం, తోటి మానవులయందు దయా దాక్షిణ్యాలు కలిగి ఉండటం, కోపాన్ని నిగ్రహించుకోవటం, నైతిక విలువలను కలిగి ఉండటం అధ్యయనం బోధన ఉపాధ్యాయునికి ఉండవలసిన ప్రధాన లక్షణాలుగా ఈ ఉపనిషత్తు పేర్కొంటుంది. వీటన్నింటినీ తన జీవిత పర్యంతం ఆచరించిన వ్యక్తి రాధాకృష్ణన్ గారు. ప్రతి ఉపాధ్యాయుడు వీటిని ఆచరించి సమాజంలో ఇతరులకు మార్గదర్శకంగా ఆదర్శవంతులుగా నిలబడ్డప్పుడే వాళ్లు సామాజిక ధర్మాన్ని నెరవేర్చిన వారవుతారనేది రాధాకృష్ణన్ గారు ప్రగాఢంగా విశ్వసించారు.
1: ఉపాధ్యాయునికి ఉండాల్సిన లక్షణాలు, ఆశయాలు, విధులకు సంబంధించిన అంశాలన్నింటినీ రాధాకృష్ణన్ గారు తాను సమర్పించిన విశ్వవిద్యాలయాలు, విద్యా విధానం అనే నివేదికలో స్పష్టంగా వివరించారు. విశ్వవిద్యాలయాలు విద్యార్థులలో మంచి నాయకత్వ లక్షణాలు కలిగించే నాగరికత కేంద్రాలుగా బాసిల్లి ప్రాచీన సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబాలుగా నిలబడాలి. మన విద్యా విధానం మానవీయ విలువలను విద్యార్థుల్లో ఇనువడింపజేయాలి. వారిలో నిగూఢంగా ఉన్న సామర్థ్యాలను వెలికితీసి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. విద్యార్థుల మానసిక పరిపక్వతకే గాక వారి శారీరక అభివృద్ధికి అవి దోహదపడాలి. విద్యా బోధనలో మాతృభాషకు ప్రాధాన్యతనిచ్చి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమాజ న్యాయం మొదలగు ప్రజాస్వామ్య విలువలను విశ్వవిద్యాలయాలు సంరక్షించాలి. అందుకు ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా నిలబడాలి.
0: బోధనా ప్రమాణాలు, విద్యా ప్రమాణాలతో పాటు సామాజిక నైతిక విలువలు క్షీణించిపోతున్న ఈ తరుణంలో ఉపాధ్యాయ దినోత్సవం ఉపాధ్యాయులకు తమ విధులను బాధ్యతలను గుర్తుకు తెచ్చి ఆ వ్యక్తికి న్యాయం చేకూర్చడంలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆశిద్దాం.

0: ప్రతి వ్యక్తి జీవితంలో తల్లి, తండ్రి, తర్వాత గురువుదే ప్రముఖ స్థానం. అలాంటి గురువు ఉత్తమంగా ఉన్నప్పుడే విద్యార్థులు కూడా ఉత్తమ పౌరులుగా సమాజంలో తీర్చిదిద్దబడతారు. అందుకే ఉత్తమ ఉపాధ్యాయులు దేశానికి ఎంతో అవసరం.
1: ఉత్తమ ఉపాధ్యాయుడంటే తప్పు చేసే విద్యార్థులను దండించే తండ్రిలా వ్యవహరించాలి. అంతేకాని భయపెట్టి అస్తమానం కొడుతూ వారిపై అజమాయిషి చలాయించాలనుకోకూడదు. అలా చేస్తే విద్యార్థులకు అలాంటి ఉపాధ్యాయులపై ఎన్నటికీ సద్భావం కలగదు. అలాగే ఉపాధ్యాయుల భయంతో విద్యార్థులు పాఠాలు కూడా సరిగా అవగాహన చేసుకోరు.
0: విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయులు ఆ సబ్జెక్టులపై విద్యార్థులకు ఇష్టం కలిగేలా చేయాలి. అంటే ఏదైనా ఆహార పదార్థాన్ని ఇచ్చి భయపెట్టి తినమంటే ఎవరూ తినరు కదా. దానిపై ఇష్టం కలిగేలా చేస్తేనే వద్దన్నా కూడా దాన్ని తినడం ఆపరు. అలాగే ముందుగా సబ్జెక్టులపై ఇష్టం కలిగేలా చేస్తే ఆ తర్వాత విద్యార్థులు ఆటోమేటిక్ గా పాఠాలకు, తీపి పదార్థాలకు అలవాటు పడినట్లుగా అలవాటవుతారు. ఇక వారు ఆయా పాఠ్యాంశాల్లో మెరికల్లా తయారవుతారు. అంతేకాని భయపెట్టి బోధిస్తే ఫలితం రివర్స్ లో వస్తుందనే విషయాన్ని ఉపాధ్యాయులు గ్రహించాలి. ఈ విషయాన్ని గ్రహించి విద్యా బోధన చేసిన వారే ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందుతారు.
1: సమాజంలో ఉండే అందరూ ఒకేలా తిండి తినరు కదా. కొందరు ఎక్కువ తింటే మరికొందరు చాలా తక్కువ తింటారు. అలాగే ఏ విషయాన్నైనా అర్థం చేసుకోవడంలో విద్యార్థులు కొందరు అందరికన్నా ముందే ఉంటే కొందరికి ఒక పట్టాన సబ్జెక్టు అర్థం కాదు. అలాంటి వారి పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. విద్యార్థులందరికీ ఒకేలా గ్రహణ శక్తి ఉండదు. మందబుద్ధిగా ఉండే వారి పట్ల టీచర్లు ప్రత్యేక చొరవ చూపించాలి. అలాంటి టీచర్లనే విద్యార్థులు ఇష్టపడతారు.
0: తరగతి గదిలో కొందరు ఉపాధ్యాయులు సీరియస్ గా ఉంటారు. అది విద్యార్థుల మనస్తత్వంపై ప్రభావం చూపిస్తుంది. విద్యార్థులతో ఒక స్నేహితుడిలా మెలిగితే వారి లోటుపాట్లు తెలుసుకుని వారికి విద్యాబోధన చేసేందుకు అవకాశం ఉంటుంది. కనుక క్లాస్ రూమ్ లో టీచర్లు ఎప్పుడూ విద్యార్థులతో సరదాగా ఉండాలి. అప్పుడే వారు ఉత్తమ ఉపాధ్యాయులు అవుతారు.
1: క్లాసులో ఏ విద్యార్థి అయినా సరే ఎలాంటి సమస్య అడిగినా, ఫలానా పాఠం అర్థం కాలేదని అడిగినా, దాన్ని వారికి క్షుణ్ణంగా విడమర్చి సమస్యను ఎలా సులభంగా సాధించాలో వివరించే విధంగా ఉపాధ్యాయులు ఉండాలి. అప్పుడే ఉపాధ్యాయులపై విద్యార్థులు
0: వారికి మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయో, తదుపరి వాటిని ఎలా పెంచుకోవాలో, మార్కులు తక్కువ రాకుండా ఎలా చూసుకోవాలో ఉపాధ్యాయులు విద్యార్థులకు చెప్పాలి. విద్యార్థుల్లో ఉన్న లోటుపాట్లను, వారు చేసే తప్పులను వారికి విడమరచి చెబితే ఆ తర్వాత వారు ఆ తప్పులను చేయకుండా ఉంటారు. దాంతో వారు పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. అలా విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులే ఉత్తమ ఉపాధ్యాయులుగా కీర్తింపబడతారు.

మీరింతవరకు ఉత్తమ ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు. ముందుగా విశ్వరూపం ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

ఈ పూట రేడియో కార్యక్రమాన్ని వినిపిస్తున్న రేడియో నేస్తం మెహరా శ్వేత మాధురి శ్రోతల 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రవృత్తాలను వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి స్వాతి కిరణం చిత్రం కోసం మేనేజర్ నడిపించిన పాట.

కార్యక్రమంలో పొడవనండి. సరిగమలు చిత్రం కోసం కేజే జేసుదాస్ చిత్ర ఆలపించగా వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి రవి సంగీతం అందించారు.

జటి స్వరముల పరిమళము నటనాంజలితో తదుపుని ధరించండి.

రుద్రవీణ చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్ర ఆలపించగా సిరివేందల సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు.

0: శుభ సంకల్పం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట.
1: సూర్యుడైనా సలవ చంద్రుడైనా కోటి సుక్కలైనా అష్టదిక్కులైనా

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సూత్రధారులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శైలజ ఆలపించిన పాట.

మేరకు చీతగతులు ఉన్నారు. ఆకాశం వెనుక తోడం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తున్నది. మరికొద్ది క్షణంలో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం.

0: the Honorable President of India doing namaskar to all the awardees and other dignitaries who are present at the plenary hall of the Vigyan Bhavan. And the Honorable President of India is now departing from the plenary hall of Vigyan Bhavan, and the Minister for Education, the Ministers of State for Education, and the Departmental Secretaries of the Department of School Education and Literacy, the Department of Higher Education, and the Department of Skill and Entrepreneurship, now escorting the Honorable Rashtrapati ji towards from the plenary hall of the Vigyan Bhavan. And as the Honorable Rashtrapati ji in her address said, that the society which respects teachers is indeed a progressive one, and she congratulated all the winners of the awards. She said that teachers from Ladakh to the Andaman and Nicobar Islands and from Arunachal Pradesh to Gujarat are all playing a pivotal role in furthering education and nurturing our students. She hailed the efforts of the Department of School Education, Higher Education and Skills and Entrepreneurship. She expressed the confidence that India will emerge as a knowledge economy and also the skill capital of the world. She mentioned about the reputation of the teachers of India's ancient Nalanda University, which spread far and wide and attracted students from all over the world. And she said that in the last 12 years, the primary school dropout rate has come down to almost nil.
1: आज के इस समारोह में हमें एक महत्वपूर्ण संदेश मिलता है, राष्ट्र निर्माण केवल बड़ी परियोजनाओं से नहीं होता, राष्ट्र निर्माण कक्षा में होता है। श्रोताओं, अब समारोह अपने समापन की ओर बढ़ रहा है। आज का ये आयोजन हमें एक बार फिर याद दिलाता है कि शिक्षक केवल भविष्य देश के नागरिक नहीं बनाते, वे भविष्य भारत का निर्माण भी करते हैं। राष्ट्रपति द्रौपदी मुर्मू द्वारा सम्मानित किए गए सभी शिक्षक हमारे लिए प्रेरणा है। उनके विद्यालयों को बधाई, उनके विद्यार्थियों को बधाई, उनके परिवारों को बधाई, और भारत के प्रत्येक शिक्षक को हमारा सादर नमन। इसी भावना के साथ विज्ञान भवन नई दिल्ली से राष्ट्रीय शिक्षक पुरस्कार 2026 का ये विशेष प्रसारण सम्पन्न होता है। इस प्रसारण को आप तक पहुंचाने में तकनीकी सहयोग दिया अशोक कुमार मिश्रा और बाबूलाल मीणा ने, हमारे ओबी इंचार्ज थे वीके तोमर और प्रस्तुतकर्ता प्रमोद कुमार। मैं शैसियार खान अपने साथी कमेंटेटर कौशिक राय के साथ आपको आकाशवाणी के स्टूडियो वापस लिए चलता हूं। नमस्कार।
2: ఇంతవరకు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతీయ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేసి జాతినుద్దేశించి చేసిన ప్రసంగ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రకి తల్లుంటారా సంబరం చిత్రం కోసం మల్లికార్జున్ ఆలపించిన పాట

నేను తారక చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, తదుపరి 1:20 వనితాలోకం. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం కాగా 1:50 ఉర్దూలో వార్తలు, అనంతరం 2:00 మీడియా న్యూస్, తదుపరి 2:15 దోపహార్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ముందుగా ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. రాష్టంలో విద్యాశాఖ అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ఆర్థిక అభివృద్దితో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ఎంతో కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు విమర్శించారు. 22A భూభారతితో రాష్ట ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఈవేళ హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహిస్తోంది. రాష్టంలో విద్యాశాఖ అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులను పూర్తి చేశామని, బదిలీలు సైతం పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. 2 ఏళ్ల సమయం ఇస్తే టీచర్ల సమస్యలన్నింటినీ సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పీఆర్సీ విద్యాశాఖ కమిషన్ ద్వారా పలు సమస్యలను పరిష్కరించామని పేర్కొన్నారు. సాంకేతిక విద్యాభివృద్దికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, పాలిటెక్నిక్ విద్యా విధానంలో ఎలాంటి మార్పులు చేయడం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
1: 2023 డిసెంబర్ 8 నాడు మన ప్రభుత్వం బాధ్యత చేపట్టే నాటికి విద్యాశాఖ తెలంగాణ రాష్ట్రం యొక్క జాతీయ సగటున 28వ స్థానంలో ఉండే, సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి ఈనాడు 17వ స్థానానికి మనము అభివృద్ది సాధించినము అని అంటే ఈ టీచర్ల వల్లనే అది సాధ్యమైంది.
0: అంతకుముందు ముఖ్యమంత్రి ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించి టీచర్లతో గ్రూప్ ఫోటో తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం నల్గొండ జిల్లా నకరేకల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అనంతరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హైస్కూల్ భవనానికి, పలు ప్రభుత్వ కార్యాలయాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రభుత్వ విప్ వేముల వీరేశం, కలెక్టర్ చంద్రశేఖర్ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఉపాధ్యాయులు కన్నీరు ఖర్చే ఏ దేశం ఏ రాష్టం బాగుపడవని, ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, డీఏలు పీఆర్సీ అమలు కాకపోయినా రిటైర్మెంట్ ప్రయోజనాలు అందక ఇబ్బందులు పడుతున్నా ఉపాధ్యాయులు అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ సమస్యల పరిష్కారం కాకపోవడం విచారకరమన్నారు. హామీలు ఇవ్వడం ఆపి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడమే వారికిచ్చే నిజమైన గౌరవమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ఆర్థిక అభివృద్దితో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ఎంతో కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో నేవీ కాలేజ్ గ్రౌండ్ లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ్ మాహ్ 2026

0: విశేష ప్రచార కార్యక్రమం ముగింపుత్సవంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం సమతుల్యాహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిత్యం వాడే నూనె చక్కెర వినియోగాన్ని 10% తగ్గించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. విద్యార్థులు జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటూ ఇంట్లో వండిన తాజా ఆహారాన్ని తీసుకోవాలన్నారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకోవాలని, ఫిట్ ఇండియా నషా ముక్త్ భారత్ సాధనలో అందరూ భాగస్వాములు కావాలని కూడా కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
1: జితనా యూత్ పాపులేషన్ ఇతనా దేశ హిత్ వికాస్ స్పోర్ట్స్ కమ్ కన్నా ప్రధాన మంత్రి ఫిట్ ఇండియా నమ్ పర్ కార్యక్రమం ఆయోజిత్ కియా నషా ముక్త భారత్ కా ఆయోజన్ కియా సబ్ దేశ జనతా భాగీదార హోనా చాయే ప్రధాన మంత్రి జీ కే అపీల్ సబ్ భాగీదార హోకర్ కమ్ కన్నా చాయే.
0: ఈ కార్యక్రమంలో పిఐబి ఏడీజీ శృతి పాటిల్, కాలేజ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి సింగోటం గ్రామాల్లో ఇందిరా మహిళా శక్తి సంఘాల ఆధ్వర్యంలో 2800 కిలోవాట్ల సోలార్ యూనిట్ల నిర్మాణానికి మంత్రులు సీతక్క, జుపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. సోలార్ యూనిట్ల ఏర్పాటుతో మహిళా సంఘాల ఆర్థికంగా బలపేతమవడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి ఆదాయ మార్గాలు మెరుగుపడతాయని మంత్రులు చెప్పారు. అంతకుముందు అంకిరావుపల్లిలో 17.78 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే హ్యామ్ రోడ్ల నిర్మాణం పనులకు మంత్రులు భూమి పూజ చేశారు. రాష్టంలో చేపట్టిన రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ ఈ రోజుతో ముగుస్తుంది. ఇప్పటి వరకు తీసుకున్న లబ్దిదారులు ఈ సాయంత్రంలోగా బియ్యం తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ తెలియజేసింది. గోదాముల్లో నిల్వలు పెరగడం, సూపర్ ఎల్నీనియో కారణంగా ప్రభుత్వం ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 7వ తేదీన అసెంబ్లీ సమాపేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రేపు మధ్యాహ్నం ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ అధ్యకుడు కె చంద్రశేఖరరావు అధ్యక్షతన శాసనసభాపక్ష సమాపేశం జరుగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని ఒక ప్రకటనలో ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో యువతకు తీవ్ర న్యాయం జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారకరామారావు విమర్శించారు. కరీంనగర్లో నిర్వహించిన యువ సమరభేరి సభలో ఆయన మాట్లాడుతూ ఏటా 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ కృతి, యూత్ కమిషన్ ఏర్పాటు సహా యూత్ డిక్లరేషన్లోని హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. యువతను మోసం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ సమాపేశాల్లోనూ పాలిటెక్నిక్ విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
2: చరిత్రలో మలుపు తిప్పింది ఏనాడైనా కూడా విద్యార్థుల పోరాటాలు, యువతరం పోరాటాలే. అందుకే నేను మీకు ప్రార్థిస్తా ఉన్నా, కష్టపడి మీ చెమటతోనే మీ రక్తంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సాధించుకున్న రాష్ట్రంలో భవిష్యత్ తరాల కోసమే కష్టపడి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లు పని చేసుకున్నాం. భారతదేశంలోనే ఇవాళ చిన్న వయసున్న రాష్ట్రం ఏది అంటే మన తెలంగాణ. యంగెస్ట్ స్టేట్ మన తెలంగాణ. 10 ఏళ్ల ప్రాయంలోనే రికార్డులు బద్దలు కొట్టింది తెలంగాణ.
0: ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. 22A భూభారతి రాష్ట ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఈవేళ హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహిస్తోంది. బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యకుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ ధర్నా సాయంత్రం వరకు కొనసాగుతుంది. జనగామ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లాటరీ పద్దతిన 174 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు. కాగా గ్రామ పంచాయతీల్లోనే లబ్దిదారులు ఎంపిక చేపట్టాలని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపిన సీపీఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ లో విద్యాశాఖ అధికారి సచ్చిదానందచారి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో కలెక్టర్ ఆయత, అదనపు కలెక్టర్ యువరాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, వృత్తి గౌరవాన్ని కాపాడుతూ జిల్లా అభివృద్దికి కృషి చేయాలని కోరారు. జిల్లా స్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన 38 మంది ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. అలాగే రాష్ట స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు రెబ్బెన మండలం ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు అడ్లూరి లావణ్య ఎంపికయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాటేపల్లిలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందిరా మహిళ నిర్మాణాలను పరిశీలించి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ ఆశయానికి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో కులగణనను అత్యంత శాస్త్రీయంగా నిర్వహించారని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ బీసీల హక్కుల పరిరక్షణ కోసం రాబోయే 100 రోజుల్లో దేశవ్యాప్తంగా బీసీ హక్కుల గర్జన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదులో మంచిర్యాల జిల్లాను రాష్టంలోనే ప్రథమ స్థానంలో నిలిపినందుకు కలెక్టర్ కుమార్ దీపక్ కు 2026 సంవత్సరానికి గాను విశిష్ట ప్రతిభా పురస్కారం లభించింది. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరిస్తారు. చెన్నూరులో పర్యటించిన కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ లో ఎలాంటి విభేదాలు లేవని, ప్రజాక్షేమమే ధ్యేయంగా పాలన సాగుతోందని చెప్పారు. యువతను రెచ్చగొట్టడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని వివేక్ వెంకటస్వామి విమర్శించారు. హనుమకొండ జిల్లా భీమారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రభుత్వం 1000 రోజుల పాలనపై కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుతుండగా 1000 రోజుల వైఫల్యాలపై బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వీధి వ్యాపారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక స్వనిధి ప్రచారం లోక్ కళ్యాణ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్మల్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ చెప్పారు. భైంసా మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమాపేశంలో ఆయన మాట్లాడారు. కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత సందేశం ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శకమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెప్పారు. వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు పలు ప్రాంతాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉట్టి కొట్టే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలన్న కేఆర్ఎంబి ఆదేశాలు రాష్ట ప్రయోజనాలకు గొడ్డలి పెట్టని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు. రాష్టంలో విద్యాశాఖ అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వికసిత్ భారత్ సాధనలో ఆర్థిక అభివృద్దితో పాటు ప్రజల ఆరోగ్యం కూడా కీలకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు విమర్శించారు. 22A భూభారత్తో రాష్ట ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ బీజేపీ ఈ రోజు మహాధర్నా నిర్వహిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: వనితా లోకం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో నల్లపిల్ల శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి కథానిక వింటారు.
1: ఈ మధ్య అమ్మ ఎందుకో దిగులుగా ఉంటోంది. అమ్మ అలా దిగులుగా ఉంటుంటే నాకేం తోచడం లేదు. శ్రీకారం దగ్గర నుంచే 10th ఫైనల్ పరీక్షల దాకా నా పక్కనే కూర్చుని చదివించిన అమ్మ నేను ఇంటర్కి రాగానే స్వతంత్రంగా వదిలేసిందా? కాని తమ్ముడు ఇంకా 5th తరగతే అయినా వాడిని కూడా చదివించడం లేదు, మమ్మల్ని దగ్గరకు పిలవడం లేదు. ఒక్కటే పెరట్లో మొక్కలను చూస్తూ కూర్చుంటోంది. అప్పుడప్పుడు పైట చింగుతో కళ్ళు తుడుచుకుంటుంది. అమ్మా ఎందుకలా ఉన్నావు అని అడిగాను 2-3 సార్లు. ఒక నవ్వు నవ్వి, ఎలా ఉన్నాను, బానే ఉన్నాగా అంది. లేదు, నువ్వు బాగా లేవు, నువ్విలా ఉండవు, ఎప్పుడు నవ్వుతూ ఉండే నువ్వు ఇప్పుడు అస్సలు నవ్వడం లేదు అనుకున్నాను. కాని అమ్మ గాంభీర్యం చూస్తుంటే మాత్రం అనలేకపోయాను. నిజానికి నాకు అమ్మని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడూ అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నేను భూమి మీద పడ్డాక కళ్ళు తెరిచి చూసిన మొట్టమొదటి అద్భుతం అమ్మ. నిజం, అమ్మ అద్భుతంగా ఉంటుంది. ఆమె కళ్ళు దేవుడి ముందు పెట్టిన దీపాల్లా వెలుగుతూ ఉంటాయి. ఆమె నవ్వితే మొగలిపూల పరిమళం ఇల్లంతా వ్యాపించినట్టు ఉంటుంది. ఆమె చేతులు తెల్లగా పల్చగా భలే ఉంటాయి. ఎప్పుడూ ఆ చేతులకి ఎర్రటి మట్టి గాజులు. ఆమె చేయి కదిపినప్పుడల్లా నా పియానో

ధ్వనిలా వినిపిస్తాయి. ఆమె పాదాలు నాజుగ్గా పచ్చగా గర్భగుడి గడపలా ఉంటాయి. పాదాలకి వెండి పట్టీలు అమ్మవారి పాదాల చుట్టూ పేర్చిన పూలలా ఉంటాయి. వేళ్లకి వెండి మట్టెలు గర్భగుడి గడపకు అద్దిన కుంకుమ బొట్లులా ఉంటాయి. అమ్మ తలంటుకుని జుట్టు ఆరబెట్టుకుంటూ ఉంటే మేఘాలు గుంపులు గుంపులుగా భూమి మీదకి విహారానికి వచ్చినట్టు అనిపిస్తుంది. కాని నేను నాన్నలా నల్లగా ఉంటాను. నా మోచేతుల దగ్గర బాగా నలుపు. నన్ను నా స్కూల్లో అందరూ బ్లాకీ అంటారు. మా బంధువులు కూడా నన్ను నల్లపిల్ల అని అంటారు. తమ్ముడు మాత్రం అమ్మలా తెల్లగా ఉంటాడు. అమ్మ మాత్రం నా కూతురు ద్రౌపది అంత సౌందర్యవతి అవుతుంది, పెద్ద మనిషి అయితే రంగు తేలుతుంది, ఇప్పుడంటే ఎండలో ఆడుతూ కాకిలా తిరుగుతూ అలా ఉంది అంటూ ఉండేది నన్ను ప్రేమగా ముద్దు పెట్టుకుని. అలా ముద్దు పెట్టుకున్నప్పుడు ఆమె చెక్కిళ్లు తడిగా తగులుతాయి, ఉషోదయంలో మంచు బిందువులు నిండిన మందార పువ్వుల. అమ్మ అస్తమానం పని చేస్తూనే ఉంటుంది. ఉదయం 5 గంటలకు లేస్తుంది. కొంచెంసేపు పూజ గదిలో, చాలాసేపు వంటగదిలో గడుపుతూ ఉంటుంది. మా కోసం, మా నాన్న కోసం పలహారాలు, పిండి వంటలు, చిరుతిళ్లు చేస్తూనే ఉంటుంది. మరి కొంతసేపు పెరట్లో మొక్కలకి సేవలు చేస్తూ ఉంటుంది. అమ్మకి తోట అంటే ఇష్టం. మా తోట రంగురంగుల పూల సౌరభాలతో నిండి ఉంటుంది. స్కూల్ నుంచి మేము రాగానే మాకు ఇష్టమైన చిరుతిళ్లు పెడుతుంది, దగ్గర కూర్చుని హోంవర్క్ చేయిస్తుంది. శ్రావ్యమైన స్వరంతో అర్థం కానివి చెబుతూ ఉంటే తీయని పాటలు వింటున్నట్టే ఉంటుంది నాకు. నిద్రపోతున్నప్పుడు నన్ను తమ్ముణ్ణి చెరో చేత్తో జోకుడుతూ లాలిపాడుతూ ఉంటే కిటికీలోంచి వస్తున్న పిల్లగాలి మెత్తని అడుగుల శబ్దంలా అనిపిస్తుంది. అమ్మ మాటలు, తీయని పాటలు వింటూ అమ్మ ప్రేమని ఆస్వాదిస్తూ పెరిగాను. నాకిప్పుడు 16 ఏళ్లు, తమ్ముడికి 10 ఏళ్లు. అయితే ఈ 16 ఏళ్లలో నాకు అమ్మ ప్రేమలో తీయదనం తప్ప నాన్న మమకారం తెలియదు. మేము నిద్రలేచేసరికి నాన్న నిద్రపోతూ ఉంటాడు. మేము నిద్రపోయేటప్పటికి నాన్న ఇంటికి రాడు. ఏనాడు మమ్మల్ని నాన్న ప్రేమగా దగ్గరకు తీసుకుని లాలించి పాలించి ఎరుగము. ఇప్పుడన్నా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు మేము ఆయనకి దూరం దూరంగా ఒక అపరిచిత వ్యక్తి ఎదురుగా ఉన్నట్టు ఉంటాము. తమ్ముడు అప్పుడప్పుడు నన్ను అడుగుతూ ఉంటాడు, అక్క మా ఫ్రెండ్ వాళ్ల నాన్నతో ఎవ్రీ సండే షాపింగ్ కి వెళ్తాడు, సినిమాకి వెళ్తాడు, మన నాన్న మనల్ని ఎందుకు షాపింగ్ కి తీసుకుని వెళ్ళడు అని. నాకు మాత్రం ఏం తెలుసు? నాకు తెలిసింది ఒకటే, నా కంటికి దేవతలా కనిపించే అమ్మ నాన్న కంటికి రాక్షసులా కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఆయన అమ్మని ఒసే రాక్షసి అని పిలవడం విన్నాను. ఓసారి అమ్మని అడిగాను, ఎందుకమ్మా నాన్న నిన్ను రాక్షసి అని పిలుస్తాడు అని. అమ్మ నవ్వింది, అప్పుడప్పుడు దరిద్రపుదానా అని కూడా అంటూ ఉంటాడు. అమ్మ ఏమీ అనదు, నన్ను కూడా ఒసే నల్లపిల్ల అని పిలుస్తాడు. నాకు మాత్రం ఒళ్ళు మండిపోతుంది. నీ పోలికే అనాలి అనుకుంటాను, కాని అనలేను, నాన్న కదా. ఒకసారి అమ్మమ్మ వచ్చింది మా ఇంటికి, 2 రోజులు ఉంది. ఆ 2 రోజులు అమ్మమ్మ అమ్మ ఏడుస్తూనే ఉన్నారు. అమ్మ లేకుండా చూసి అమ్మమ్మని అడిగాను, అమ్మమ్మ మా నాన్న అమ్మని ఎందుకు అస్తమానం తిడుతుంటాడు? అమ్మని దరిద్రపుదానా అంటాడు, అసలు దరిద్రం అంటే ఏమిటి? అమ్మమ్మ ఎటో చూస్తూ చెప్పింది, దరిద్రాలు చాలా రకాలు ఉంటాయి తల్లి, మీ అమ్మకి నాకు ఉన్న దరిద్రం ఒక్కటే, మమ్మల్ని మిగతా దరిద్రాల నుంచి ఆదుకునే అండ లేకపోవడం, అంతే అంది. అమ్మమ్మ చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థం అయింది ఏమిటంటే, నాకు తాతయ్య లేరు, మామయ్య లేరు, అమ్మమ్మే మా అమ్మని చాలా కష్టపడి పెంచింది. అమ్మ చాలా అందంగా ఉండడం వల్ల అమ్మ బయటికి వెళ్తే చాలా మంది వెంటపడడం, ప్రేమలేఖలు రాయడం, పెళ్లి చేసుకోమని వేధించడం చేసేవాళ్లు. అమ్మమ్మ అమ్మని కాపాడలేక అమ్మ డిగ్రీ పూర్తి అవగానే అలా వెంటపడిన వారిలో ఒకడైన మా నాన్న అన్ని విధాలా నచ్చడంతో తనకున్న దాంట్లో బాగానే పెళ్లి చేసింది. పెళ్లి అయిన దగ్గర నుంచి కొన్ని రోజులు అమ్మని బాగానే చూసుకున్న నాన్నలో హఠాత్తుగా మార్పు వచ్చింది. ఆయన ఫ్రెండ్స్ అందరూ, నీ భార్య చాలా అందంగా ఉంది మోహన్ రావు, నువ్వు చాలా అదృష్టవంతుడివి అనడం నచ్చలేదు. అప్పటి నుంచి అమ్మ మీద విపరీతమైన అనుమానం. ఆవిడ నవ్వుతూ ఎవరితోనైనా మాట్లాడితే ఆ రోజు అమ్మకి నరకం చూపించడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి అమ్మ నవ్వడం మానేసింది. మా

చదువుకుంటూ కూర్చున్నాము. అమ్మ వాళ్ల గదిలో నుంచి ఓ మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. సన్నగా ఏడుపు కూడా వినిపిస్తోంది. నాకు తోచలేదు, అస్థిమితంగా అనిపించింది. తమ్ముణ్ణి తీసుకుని పెరట్లోకి వెళ్తూ అమ్మ వాళ్ల బెడ్రూమ్ వైపు చూశాను. తలుపులు మూసి ఉన్నాయి. పెరట్లో బాదం చెట్టు నీడలో చేరి కింద పడిన బాదం కాయలు ఏరుకుంటున్నాం. అమ్మ వాళ్ల బెడ్రూమ్ కిటికీ వైపుకి, జాజి తీగ పైన డాబా మీదకి పాకి పిట్టగోడు మీద అందంగా అల్లుకుని ఉంటుంది. ఆ జాజి పందిరి వైపు నుంచి వినిపించింది నాన్న కఠోర స్వరం. రేకుల షెడ్డు మీద వడగళ్లు పడుతున్నట్టుగా డబ్ డబ్ అని శబ్దం చేయసాగింది. నా చేతిలో బాదం కాయలు జారి పడిపోయాయి. ఇంటికి ఎవరొచ్చినా వెధవ వెకిల్నవ్వుతో ఎదురావద్దని చాలాసార్లు చెప్పాను. జడలో పూలు, జరీ చీర ఎవరికోసం అలంకారం? ఇంకోసారి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వంటగదిలో నుంచి బయటికి వచ్చావంటే వేడి వేడి పెనం మొహం మీద పెడతా జాగ్రత్త. జిడ్డు మొహంతో ఉంటే మర్యాద కాదని మొహం కడుక్కుని పౌడర్ రాసుకున్నాను. అది కూడా తప్పేనా? ఏడుపు స్వరంతో అమ్మ. తప్పే, అంత షోకులు అవసరమా? అందరి అటెన్షన్ నీ మీద ఉండాలనే నీ కోరిక. రోజు మొక్కల పేరుతో పెరట్లో తిరుగుతూ పక్కింటి తెల్లతోలు వెధవుకి వేస్తున్న లైన్ నాకు తెలియదనుకోకు. నాన్న స్వరంలో కర్కశత్వం, అమ్మ స్వరంలో దుఃఖం తరచు నాకు వినిపించేవే. అయినా ఇప్పుడు అమ్మ ప్రేమలోని అమృతత్వాన్ని అర్థం చేసుకుంటున్న ఈ వయసులో నాకు ఆ శబ్దాలు మరింత కఠోరంగా వినిపిస్తున్నాయి. నా చేతిలో బాదం కాయలు కొడుతున్న రాయి మరింతగా బిగుసుకుంది. ఇప్పటి వరకు అందంగా కనిపించిన పూలతోట అసహ్యంగా కనిపించింది. విసురుగా లేచాను. ఆ రాయి గురిచూసి విసిరాను గులాబీ మొక్క మీదకి. ఛాయా, ఏం చేస్తున్నావు? అమ్మ స్వరం వినిపించింది. వెనక్కి తిరిగి చూశాను. నా కళ్ల ముందు అమ్మ చేతిలో మంచినీళ్ల గ్లాసుతో నిలబడి ఉంది. కన్నీళ్లతో అమ్మని చూశాను. అమ్మ నా వైపు ప్రేమగా చూసింది. గ్లాస్ నా చేతికి ఇస్తూ, నీళ్లు తాగు, ఆవేశం చల్లారుతుంది అంది. గ్లాస్ అందుకుని ఒక గుక్క నీళ్లు తాగాను. మొక్కలు, జంతువులు, మూగజీవులు, మన కోపం వాటి మీద చూపించకూడదు. ఎవరు తోడు లేకున్నా అవి మనకు తోడుగా ఉంటాయి. అందుకే నీళ్లు లేకున్నా కన్నీళ్లతో అయినా వాటిని పెంచి పోషించుకోవాలి. అమ్మ మాటలతో పాటు చల్లని మంచినీళ్లు గొంతులోకి జారుతున్నాయి. కానీ రగులుతున్న నా గుండె నుంచి నిప్పురవ్వులు మాత్రం నింగికి ఎగిసి పడుతూనే ఉన్నాయి. నా వయసుతో పాటు నాన్న మీద కోపం కూడా పెరుగుతూనే ఉంది. కానీ ఆ కోపం తీర్చుకునే మార్గమే కనిపించలేదు. కాకపోతే నాన్న ఈ మధ్య, అంటే ఒక రెండేళ్లుగా కాస్త నాతో తమ్ముడితో మాట్లాడుతున్నాడు. నేను ఇంటర్ అవగానే ఇంజనీరింగ్ చదువుతాను అని గొణిగాను. అక్కర్లేదు, డిగ్రీ చాలు అన్నాడు నాన్న. కళ్లలో నీళ్లు కళ్లలోని అణిచి అమ్మవైపు చూశాను. అమ్మ తల వంచుకుంది. డిగ్రీ పూర్తి చేశాను, సంబంధాలు చూశారు, అప్పుడే నా పెళ్లి. నాకు నిర్ఘాంతపోయే సమయం కూడా ఇవ్వలేదు. ఒక అబ్బాయిని నిర్ణయించేశాడు నాన్న. అతని ఇంజనీరు కాని కారు నలుపు. అమ్మ అప్పుడు కొంచెం ఓపెన్ అయింది నాన్న ముందు. అది పీజీ చేస్తానంటోంది, అప్పుడే పెళ్లి ఎందుకు? ఆ నీ కూతురు అంతగత్తే పిలవగానే వస్తారు పెళ్లి కొడుకులు. ఈ అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, పైగా కట్నం ఏమీ ఆశించడం లేదు. ఈ సంబంధం ఫిక్స్ చేస్తున్నా, ఇంకెవరు మాట్లాడద్దు. అయినా నిన్ను నీ కూతుర్ని నేను కాపలా కాస్త కూర్చోలేను. పెళ్లి చేసి పంపిస్తే వాడి తిప్పలు వాడు పడతాడు. ఎంత అసహ్యకరమైన ఆలోచన అనిపించింది. కానీ ఏమనలేకపోయాను. నాన్న కదా, ఆడదంటే అనుమానించదగినది అనేది ఆయన పాలసీనా? ఆ అనుమానం అనే జబ్బుకి ఎవరు మినహాయింపు కాదేమో. ఈయన జబ్బుని నయం చేసే వైద్యుడు ఎవరు? నా పెళ్లి అయిపోయింది. నా ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, అమ్మ దుఃఖంతో పని లేకుండా నాకు అప్పగింతలు కూడా అయిపోయాయి. నా సంసార జీవితం మొదలైంది. అతను అందంగా లేడు, భావుకత లేదు, సౌమ్యత లేదు, కనీసం భార్యని ముడిపించే రొమాంటిక్ ఫీల్ కూడా లేదు. చాలా మెకానికల్ గా ఉంటాడు. నాకతన్ని చూస్తుంటే నాన్నని చూస్తున్నట్టే ఉంది. పైగా అతను కూడా నన్ను ముద్దుగా నల్లపిల్ల అంటూ ఉంటాడు. తన రంగు అతనికి గుర్తుండదు, మగాడు కదా. అందుకే అతను నన్ను పిలుస్తున్నా నాన్న పిలుస్తున్నట్టే అనిపిస్తుంది. నేను చదువుకున్నది గర్ల్స్ కాలేజీ, అది కూడా మా నాన్న నిర్ణయమే. కో ఎడ్యుకేషన్ వీల్లేదు అన్నాడు. నాకు తమ్ముడు నాన్న తప్ప మగపిల్లల గురించి పెద్దగా తెలియదు. మగపిల్లలు స్నేహితులు లేరు. నా తమ్ముడు మాత్రం చాలా మంచివాడు, నేనంటే ప్రాణం పెడతాడు. నాన్న దుర్మార్గుడు, అందుకేనేమో నాన్నే గుర్తుకొస్తున్నాడు. అతనికి ఒక సరదా షికారు లేదు. నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళడు. ఆఫీస్ నుంచి వచ్చి టీవీ చూస్తూ కూర్చుంటాడు. రాత్రి 8:30కి తినేయడం, 10 బెడ్రూమ్ లోకి లాక్కెళ్లి లైట్ ఆర్పేయడం. ఆదివారాలు సెలవు రోజులు తను మాత్రం వెళ్తూ ఉంటాడు ఫ్రెండ్స్ దగ్గరికి, కార్డ్స్ ఆడడానికి, మందు కొట్టడానికి. ముచ్చటగా కూర్చుని ముద్దు ముచ్చట్లు అనేవి అసలే లేవు.

0: మాట పులి గర్జనలా ఉంటుంది. యాంత్రికమైన జీవితం నిస్సారంగా సాగుతోంది. మాకు డబ్బుకి కొరత లేదు. అతను బాగా సంపాదిస్తున్నాడు. వాళ్ల నాన్న అంటే నా మామగారు కొన్న ఒక సొంత ఇల్లు ఉంది. ఇంటికి పెరడుంది. ఆ పెరట్లో మొక్కలు కూడా ఉన్నాయి. నేను మెల్లగా అమ్మలాగా మొక్కలతో స్నేహం చేయడం మొదలుపెట్టాను. నా స్నేహంలో మొక్కలన్నీ కొత్తగా చిగురించి పుష్పించి ఫలించాయి. చిన్న తోట అందంగా ఉంది. గులాబీలు అరచేయంత విచ్చుకున్నాయి. బొడ్డుమల్లెలు పట్టపగలు భూమి మీద నక్షత్రాల్లా మెరిసిపోతున్నాయి. పాదంతా దొండకాయలతో నిండిపోయింది. టమాటాలు వంకాయలు ముద్దుగా ఉన్నాయి. ఆనందం ఆపుకోలేకపోయాను. నా ఆనందం పంచుకోవడానికి ఆయన తప్ప ఆ క్షణం ఎవరున్నారు? మనిషి అన్నాక అంతో ఇంతో కళాహృదయం ఉండకపోతుందా అనిపించి అతను ఇంటికి రాగానే చేయందుకుని తోటలోకి తీసుకుని వెళ్లి, చూశారా ఎన్ని పూలో, ఎలాంటి మందులు కెమికల్స్ లేకుండా వంటగదిలోని వేస్ట్ మెటీరియల్ తో ఇంత అందంగా తయారు చేశాను అన్నాను. అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తల తిప్పి ఆ మనిషి వైపు విచిత్రంగా చూశాను. అతని దృష్టి ప్రహరీ గోడ వెనకాల ఉన్న ఇంటి దావా మీద ఉంది. ఏముంది అక్కడ? నా దృష్టి కూడా అటు మళ్ళింది. షార్ట్స్ వేసుకున్న యువకుడు వ్యాయామం చేస్తున్నాడు. నేను అటు చూడగానే తన కుడి చేత్తో బలంగా లాగి నా మొహంలోకి కర్కశంగా చూస్తూ అన్నాడు, మంచి కాలక్షేపమే. తోట పని వంకతో వాడికి లైన్ వేస్తున్నావా? ఎన్నాళ్ల నుంచి సాగుతోంది నీ నల్ల మొహానికి? ఇంత సీనుందా? పిచ్చి వేషాలు వేశావంటే తాట తీస్తాను. జాగ్రత్త, రా లోపలికి. నిర్ఘాంతపోయాను. అవే డైలాగులు, అదే మనస్తత్వం, అదే అనుమానం. తరతరాల మగవాళ్ల మనస్తత్వానికి, అహంకారానికి నాన్న ఇతను వారసులైతే ఆ దుర్మార్గానికి బలి అవుతున్న స్త్రీలందరికీ అమ్మ తను ఉదాహరణ. చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుందా? అమ్మ అందమైనది, నేను కురూపిని. అయినా కేవలం ఆడపిల్లగా పుట్టినందుకు ఈ అనుమానం మొగుళ్ల వారసత్వం కొనసాగుతూనే ఉంటుందా? వీల్లేదు, అలా జరగనివ్వను. నిశ్చలంగా అతని వైపు చూశాను. వదలండి, దృఢంగా అన్నాను. ఏం కొడతావా? కొట్టు, కొట్టవే. పళ్ళు పటపట కొరుకుతూ మరింత బలంగా పట్టు బిగించాడు సరిగ్గా మణికట్టు మీద. వదులు, విస్ఫులింగాలు వెదజల్లుతూ అరిచాను. నా స్వరంలోని తీవ్రతకో నా కళ్ల నుంచి రాలుతున్న నిప్పురవ్వల వాడికో నెమ్మదిగా నా చేయి వదిలాడు. ఇంకోసారి నీ నోటి నుంచి ఇలాంటి మాట వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. అది కూడా నీ ఎదురుగా. నేనిప్పుడు చిన్నపిల్లని కాను, నల్లపిల్లని అంతకన్నా కాను, రగులుతున్న అగ్నిపర్వతాన్ని. అతన్ని దాటుకుంటూ చెరచెరా లోపలికి నడిచాను. నా వెనకాలే మెల్లగా వస్తున్న అతని అడుగుల శబ్దంలో నాకిప్పుడు పులి గర్జింపులు వినిపించలేదు.
1: మీరింతవరకు నల్లపిల్ల శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రసన్న లక్ష్మి గారు పాడిన లలిత గీతాలు.

వింటున్న పాట జోడీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడింది. రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలను వింటారు. ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరీబ్పేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరు కోరుతున్నారు కొండవీటి సింహం. ఈ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన పాట.

ఇల్లందు బాటం ఫీట్ బస్తీ నుండి చిన్నా ఫాసి, కన్నా ఫాసి, బాలా ఫాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, చాపేల్, చైతు, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్, రాధా ఫాసి, భవా ఫాసి, రోహిత్, రోష్ని, ఉమా, సూరజ్ లాల్, పార్వతీబాయ్, చోటాపురన్ ఫాసి, ఎండి షాకేష్, షాజేద్ అది, ప్రవీణ్, సుందర్రాజ్, జగన్ మాత వీరు కోరుతున్నారు అన్నవరం చిత్రం కోసం మను గంగా ఆలపించిన పాట.

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపుడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మేచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి వీరు కోరుతున్నారు సప్తపది చిత్రం కోసం జానకి ఆలపించిన పాట.

కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్వీత్ వేర్కొడుతున్నారు జానకి రాముడు. చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, నాగచైతన్య, శ్రీదేవి, ధరణి, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, కొర్సారేఖ, దేవరాజ్వీర్ కోరుతున్నారు. గాజుల కృష్ణయ్య చిత్రం నుండి ఈ పాట.

మీరింతవరకు కిన్నర్ లహరి శ్రోతలు తరల ద్వారా కోరిన చిత్రగీతాన్ని విన్నారు. ఆకాశవాణి కొత్త బడి కేంద్రం నిలువు సమయం 3 గంటలకు వస్తున్నది. మరికొద్ది క్షణాలు తెలుగులో వార్తల ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్లను దాటి విద్యార్థుల బాల్యాన్ని భవిష్యత్తును కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయుల దినోత్సవం ఒక గొప్ప సందర్భమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.

0: చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్ లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో రాష్టపతి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా రాష్టపతి మాట్లాడుతూ, దేశాన్ని జ్ఞానశక్తిగా నిలపడంతో పాటు ప్రపంచానికే నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దడమే నవభారత ప్రాధాన్యత అని ముర్ము తెలిపారు. నిబంధత కలిగిన ఉపాధ్యాయులే దేశ నిర్మాణంలో ముందుండే ప్రధాన శిల్పులని, మహిళల హక్కులు విద్యాభివృద్దికి సావిత్రిబాయి ఫూలే చేసిన విశేష కృషిని ఈ సందర్బంగా ముర్ము గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 48 మంది ఉత్తమ పాఠశాల ఉపాధ్యాయులకు రాష్టపతి జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు.
1: द्वितीय राष्ट्रपति डॉक्टर सर्वपल्ली राधाकृष्णन की जयंती को शिक्षक दिवस के रूप में मनाता है. हमारे देशवासी उनके प्रति एवं समस्त शिक्षक समुदाय के प्रति सम्मान व्यक्त करते हैं. जो समाज शिक्षकों का सम्मान करता है वो समाज सही अर्थ में प्रगतिशील होता है. शिक्षक के बीच आकर मेरे अंदर विद्यमान विद्यार्थी और शिक्षक दोनों ही जीवंत हो जाता है.
0: ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన మరో 21 మంది అధ్యాపకులకు కూడా జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పురస్కార గ్రహీతల విశిష్ట సేవలను వివరిస్తూ రూపొందించిన లఘు చిత్రాలను కూడా ప్రదర్శించారు. ఈ వేడుకల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, విద్యాశాఖ సహాయ మంత్రులు జయంత్ సింగ్, డాక్టర్ సుకాంత మంజుదారులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంతో పాటు వారి బాల్యాన్ని కూడా కాపాడడంలో మరింత కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సంభాషించిన సందర్బంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులతో తన సంభాషణకు సంబంధించిన ముఖ్య చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మోదీ, ప్రతి విద్యార్థిలోని చిన్నారి మనస్తత్వాన్ని ఉపాధ్యాయులు ఎప్పుడు సజీవంగా ఉంచాలని, అందుకోసం వారు తమలోని బాల్యాన్ని కూడా కాపాడుకోవాలని ప్రధాని చెప్పారు. పిల్లల్లో వాస్తవమైన మార్పు రావాలంటే ఉపాధ్యాయులు కేవలం సిలబస్కే పరిమితం కాకుండా వారి జీవితంలో భాగం కావాలని మోదీ స్పష్టం చేశారు. ప్రధాన ఆరోగ్య సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ మోదీ, పిల్లల్లో విపరీతమైన స్క్రీన్ టైం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. స్క్రీన్ వ్యసనాన్ని తగ్గించడానికి క్రీడలు, బహిరంగ కార్యకలాపాలు, సృజనాత్మక అభిరుచులను ప్రోత్సహించడం ప్రభావవంతమైన మార్గాలని ప్రధానమంత్రి సూచించారు.
2: స్క్రీన్ టైం అది ఏ ప్రకార అడిక్షన్ హై మేరే మన్ మే ఏక్ విచార్ ఆతా హై యా తో వో బచ్చా ఖేల్ కుద్ కే అందర్ బహుత్ రుచి లేనే లగ్ జాయేగా. ఫిర్ ఖేల్ కుద్ మత్లబ్ వో వీడియో గేమ్ నహీ, మనే యాక్చువల్లీ మైదాన్ మే వో ఖేల్నా తో ధీరే ధీరే వో ఉస్మే సే బహార్ ఆ సకతా ఔర్ ఐసే మే క్రియేటివిటీ కే తరఫ్ హమ్ బచ్చో కో జితనా జ్యాదా జోడేంగే ఔర్ హమ్నే ఐసే కుచ్ నా కుచ్ కార్యక్రమో కో ఆదత్ బనానీ చాహియే.
0: ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసంతో తీర్చిదిద్దుతారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా సోషల్ మీడియా పోస్టులో వీడియో సందేశాన్ని పంచుకుంటూ మంత్రి, గొప్ప విద్యావేత్త, తత్వవేత్త, ఉపాధ్యాయులైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు నివాళులర్పించారు. రాధాకృష్ణన్ ఒక దూరదృష్టి గల ఉపాధ్యాయులని, బోధన పట్ల ఆయన చూపిన అంకితభావం, అందించిన సేవలు నేటికీ అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయులను సత్కరించడానికి ఉపాధ్యాయ దినోత్సవం ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని ప్రహ్లాద్ జోషి తెలిపారు.
3: इस बार सम्मानित किए जा रहे हैं भैयाजी शिक्षकों में स्कूल शिक्षण से 38, उच्च शिक्षण से 21 और कौशल विकास एवं उद्यमिता मंत्रालय से 30 शिक्षक शामिल है. लेकिन यह सम्मान केवल उन शिक्षकों के तक सीमित नहीं है, यह देश के 1,03,00,000 से अधिक शिक्षकों का प्रतिनिधित्व करता है जो हर दिन लगभग 25 करोड़ विद्यार्थियों तक శిక్షణ పంచాతా.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ భారతదేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది.

ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపించబడిన ఈ కళాశాల ఒక శతాబ్ది కాలంలో ఎంతో మంది పండితులు, నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గర్విస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరగడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుండి వీడియో కాన్పరెన్స్ ద్వారా గుజరాత్లోని అహ్మదాబాద్ లో ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా నిలిచే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తుందని తెలిపారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక క్రీడా సౌకర్యాల పరికరాల తయారీకి భారత్ ప్రధాన కేంద్రంగా మారుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్ లో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా మొత్తం 19 దేశాల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారని మంత్రి వెల్లడించారు. అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్ కు శతాబ్ది ఉత్సవ వేదికగా అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. అమిత్ షా అధ్యక్షతన హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై రేపు సమాపేశం జరగనుంది. అనంతరం మత్తు పదార్థాల అంశంపై నిర్వహించే విలేకరుల సమాపేశంలో ఆయన పాల్గొంటారు. రేపు సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమాపేశాన్ని కూడా అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ నెల 26వ తేదీన జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక ఉన్నత స్థాయి సమాపేశంలో ప్రసంగిస్తారు. ఈ నెల 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరగనున్న జనరల్ డిబేట్ మధ్యాహ్న సెషన్లో జయశంకర్ పాల్గొంటారు. హర్ముజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా పెరుగుతున్న ఆహార, ఇంధన ధరలతో పాటు భౌగోళిక, రాజకీయ సంఘర్షణలు, పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ ఉన్నత స్థాయి సమాపేశం జరగనుంది. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఈరోజు స్వచ్చతాహి సేవ 2026 సంసిద్దతపై సమీక్షించేందుకు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పలువురు ఉన్నతాధికారులతో అంతర్ మంత్రిత్వ శాఖల వర్చువల్ సమాపేశాన్ని నిర్వహించారు. ఈ ఎడిషన్లో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భారత్ నిర్మించాలనే లక్ష్యంతో ప్రచారం ప్రారంభించనున్నట్లు సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రచారంలో పౌరులందరూ భాగస్వాములై స్వచ్చతాహి సేవను నిజమైన ప్రజా ఉద్యమంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. బ్యాడ్మింటన్ లో షెంజన్ వేదికగా జరుగుతున్న చైనా మాస్టర్స్ టోర్నమెంట్ లో ఈ రోజు జరిగే పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి, మలేషియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రియాన్ అయూబ్ టాన్ వీ కియంగ్ జోడితో తలపడతారు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ జోడిపై భారత జంట విజయం సాధించింది. ఈ విజయంతో సాత్విక్, చిరాగ్ జంట వరుసగా 4వసారి చైనా మాస్టర్స్ సెమీఫైనల్ కు చేరుకున్నారు. నేపాల్లో వరద ప్రభావిత త్రిశూలి బజార్ ప్రాంతం నుండి 5 ఏళ్ల బాలుడితో సహా మరో 3 భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 169 మంది భారతీయులను సురక్షితంగా రక్షించారు. నిన్న న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఇంకా 275 మంది భారతీయ పౌరులు ఆచూకీ తెలియకుండా ఉందని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో పలు జిల్లాల్లో వరద బీభత్సంతో అతలాకుతలమవుతున్నాయి. అయోధ్య, వారణాసి, అజాంగఢ్, బల్లియా, గోరఖ్పూర్, లఖింపూర్ కేరి, చిత్రకూట్, బారంబాకి సహా రాష్టంలోని 26 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక పునరావాస చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్లను దాటి విద్యార్థుల బాల్యాన్ని, భవిష్యత్తును కూడా కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయుల దినోత్సవం ఒక గొప్ప సందర్బమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో ముందుగా బాలు చిత్రం కోసం కేకే ఆలపించిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రవాణి శీర్షికన ప్రణతి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన దళపతి చిత్రమైన చిత్రగీతం అంటారు.

వరకు ఏక చిత్రగానం శీర్షికను ప్రణతి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన దళపతి చిత్రమైన చిత్రగీతం విన్నారు. ఈ చిత్రగాయన గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేజీ యేసుదాస్, మీనా, పి సుశీల, చిత్ర

0: కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నెంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారబైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురుపుడి స్వరూప. నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
7: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఇండియట్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ కౌసల్య ఆలపించిన పాట.

100.1 MHz పై చిత్ర గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి మిర్చి చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట.

0: డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినండి మిరపకాయ చిత్రం నుంచి రాహుల్ నంబియార్ చిత్రపడిన పాట వింటారు.

ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 5 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: కేరింత చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: కార్యక్రమంలో తర్వాత మౌన మేళనోయి చిత్రం నుంచి రమణ గోగుల పాడిన పాట వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఇప్పుడు వినండి విజయ్ ప్రకాష్ మోహన లైవ్ గీతం, చిత్రం లౌక్యం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద సంగీత కార్యక్రమం.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడువులు కామరా బొరద పుల్లా.
2: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
4: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
5: చిక్కుకున్నాడు.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
6: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు

0: ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ డాట్ కోడా టిన్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూజ్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరింతవరకు జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి

0: 44. Rescue operations are underway in 8 affected districts, while around 5,000 people remain missing. More than 13,000 people have been rescued so far. In Nuwakot district, a 60-year-old woman was rescued alive after being trapped for 10 days under the debris of a 4-story house. She was shifted to hospital for treatment. Nepal has begun using DNA testing to identify victims, as many bodies have been severely damaged or recovered in parts. So far, only 96 bodies have been identified and handed over to their families. In women's cricket, India will take on arch rivals Pakistan in the final Group A clash of T20 Asia Cup at the Dubai International Stadium tonight. The match will begin at 8 p.m. Indian Standard Time. The Melghat and Panch Tiger Reserves in Maharashtra have emerged as India's most successful sites for the reintroduction of captive-bred vultures, recording encouraging survival rates. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
2: Less premium, more bonus, most suitable for your loved ones. RPL Life, nothing better than this.
3: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇవటూరి జయచంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. ఉపాధ్యాయులే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు, ప్రభుత్వ పాఠశాలల్లో 85,000 మంది విద్యార్థులు చేరడానికి ఉపాధ్యాయులపై ప్రజలకున్న నమ్మకమే కారణమని తెలిపారు. ప్రైవేటు భూములను సెక్షన్ 22A నిషిద్ధ జాబితాలో చేర్చడమే కాకుండా భూ రికార్డులను దుర్వినియోగం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్వాల్ట్ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 7న తెలంగాణ సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వ్యవసాయ సమస్యలు, గ్రామీణ ప్రాంతాల సంక్షోభంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు రైతు పొలికేక నిరసన కార్యక్రమంలో విమర్శించారు. ఇప్పుడు వార్తల వివరంగా. అభివృద్ది చెందుతున్న ఉన్నత విద్యాధోరణులకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు నిరంతరం సంస్కరణలు చేపట్టాలని, పరిశోధన ఆవిష్కరణలకు ప్రాధాన్యతనివ్వాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రచురించిన ఉపాధ్యాయ దినోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తూ విద్యావేత్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని, ప్రభుత్వ పాఠశాలల్లో 88,000 మంది విద్యార్థులు చేరడానికి ఉపాధ్యాయులపై ప్రజలకున్న నమ్మకమే కారణమని కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. పరిపాలనాపరమైన సమస్యలను ప్రస్తావిస్తూ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు, బదిలీలు, పీఆర్సీల పరిష్కారాన్ని ఆయన ప్రస్తావించారు. మిగిలిన సమస్యలను 2 ఏళ్లలోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాలిటెక్నిక్ విద్యలో మార్పులకు సంబంధించిన వదంతులను ఆయన ఖండించారు. నైపుణ్యాలు, ఆవిష్కరణలు, విద్యా మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రభుత్వ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.
5: 2023 డిసెంబర్ 7 నాడు మన ప్రభుత్వం బాధ్యత చేపట్టే నాటికి విద్యాశాఖ తెలంగాణ రాష్ట్రం యొక్క జాతీయ సగటున 28వ స్థానంలో ఉండే, సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి ఈనాడు 17వ స్థానానికి మనము అభివృద్ధి సాధించినము అని అంటే ఈ టీచర్ల వల్లనే అది సాధ్యమైంది.
4: అంతకుముందు స్థానిక పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ అనుబంధ ఓటర్లను తొలగించడం ద్వారా బీజేపీయేతర రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సమీకృత సవరణను

తర్వాత అంచనాను మెరుగుపరచడానికి దోహదపడతాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నేడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు తమ ఉపాధ్యాయుడు కల్వల ప్రకాష్ రాయుడిని మోత్కూరులో సన్మానించి విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో అధ్యాపకులు ఎనలేని పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ దార్శనికతను అనుసరిస్తూ తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వే జాతీయ నమూనా అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీడబ్ల్యూసీ సభ్యుడు కొప్పుల రాజు అన్నారు. గాంధీభవన్లో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జాతీయ జనాభా లెక్కల నుండి ఓబీసీల గణనను మినహాయించినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జిల్లా అధికారులతో కలిసి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ సల్వేపల్లి రాధాకృష్ణన్కు ఘన నివాళులు అర్పించారు. భవిష్యత్ పౌరులను తీర్చిదిద్దే బాధ్యత గల సామాజిక మార్గదర్శకులుగా ఉపాధ్యాయులను ఆమె ప్రశంసించారు. ప్రైవేట్ భూములను సెక్షన్ 22A నిషేధిత జాబితాలో చేర్చారన్న ఆరోపణలపై బీజేపీ నిర్వహించిన నిరసనలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. భూ రికార్డులను దుర్వినియోగం చేస్తూ రియల్ ఎస్టేట్ లావాదేవీలను పెంచడం, ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడం, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో విఫలమవడం వంటి అంశాలపై ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. నిషేధిత జాబితా నుండి అన్ని చట్టబద్దమైన ప్రైవేట్ ఆస్తులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ భూ యజమానుల హక్కులను పరిరక్షించడానికి తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. ప్రైవేట్ భూములను సెక్షన్ 22A నిషేధిత జాబితాలో చేర్చినందుకు తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇందిరా పార్క్ లో బీజేఎల్పీ నాయకుడు అలేటి మహేశ్వరరెడ్డి నేతృత్వంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వాణిజ్య ప్రయోజనాలకై హైడ్రా సెక్షన్ 22A విధానాల దుర్వినియోగం రాజకీయ ఓటమికి దారితీస్తుందని హెచ్చరించారు. టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్వాల్ట్తో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ ను హైదరాబాద్ లో స్థాపించేందుకు ఒప్పందం జరిగినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశం అనంతరం 250 ఎకరాల్లో 1 GW సామర్థ్యం గల ఈ కేంద్రాన్ని నిర్మించడానికి 70,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా 7,000 ఉద్యోగాలను సృష్టించనున్నట్లు ఈ సంస్థ తెలిపింది. హరిత శక్తిని, అధునాతన కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తూ హైదరాబాద్ ను ప్రపంచ ప్రఖ్యాత ఏఐ కేంద్రంగా ఈ సంస్థ నిలబెట్టనున్నది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి 7 సెప్టెంబర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దుబ్బాక జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు రైతు పొలికేక నిరసనకు నాయకత్వం వహించారు. గ్రామాల దుస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శిస్తూ దుబ్బాకలో ఈ ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమ కరువులను సృష్టిస్తోందని, విద్యుత్ సరఫరాను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ సిరిసిల్ల కరీంనగర్ లోని పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన అత్యంత విలువైన భూములను దుర్వినియోగం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ GO 97 రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సిరిసిల్లలో నిరసన తెలుపుతున్న విద్యార్థులను ఆయన పరామర్శించి సంఘీభావం తెలిపారు. 65 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 18,250 కోట్లతో ప్రణాళికలు సిద్దం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 1 అక్టోబర్ రాష్ట వ్యాప్తంగా 8,283 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో 17.87 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 3 హ్యామ్ రోడ్డు పనులకు మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్తో కలిసి శంకుస్థాపన చేశారు. 19.35 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టులు గ్రామీణ మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంగా చేపట్టనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గేతే
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దుమలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి విద్యార్థుల జీవితాలను నడిపించడంలో ఉపాధ్యాయుల కీలక పాత్రను ప్రశంసించారు.

0: సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో సింఫనీ పార్క్ హోమ్స్ కాలనీలో ఎంపీ రఘునందన్ రావు సెక్షన్ 22A నిషేధిత సంబంధిత సమస్యల గురించి ఆందోళనకు సమావేశం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపాధ్యాయులే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని కొడంగల్లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయ ప్రభుత్వ పాఠశాలల్లో 88,000 మంది విద్యార్థులు చేరటానికి ఉపాధ్యాయులపై ప్రజలకు ఉన్న నమ్మకమే కారణమని ఆయన అన్నారు. ప్రైవేటు భూములను సెక్షన్ 22A నిషిద్ధ జాబితాలో చేర్చడమే కాకుండా భూ రికార్డులను దుర్వినియోగం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. గుణవత్తాపూర్ణ శిక్షయైవ వికసిత భారతస్య నిర్మాణం సంభవేదితి రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః ప్రఖ్యాపయత్. అత్రావసరే సా 48 శిక్షకేభ్యః రాష్ట్రీయ పురస్కారానపి ప్రదత్తవతి. ఛాత్రాణాం జీవన సంస్కారాయ పాఠ్యపుస్తకేభ్యః పరం గంతుం శిక్షకాన్ ప్రాచోదయత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ. సహ బాలకేషు పటల దర్శన వ్యసనస్య న్యూనీకరణాయ క్రీడా బహిరంగ ప్రవృత్తీనాం చ సంవర్ధనాయ ఆహ్వానం అకరోత్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య సాయం నవదిల్ల్యాం శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇత్యస్య శతాబ్దీ సమారోహం సంబోధయిష్యతి. భారతస్య ప్రధాన న్యాయాధీశ సూర్యకాంతః నవదిల్ల్యాం జాయమాని బ్రీక్స్ ముఖ్య న్యాయాధీశ మంచే స్వస్థ అసహమతేః విమర్శ సంస్కృతేశ్చ మహత్వం ప్రతిపాదితవాన్. జలౌఘ ప్రభావితాయ నేపాల దేశాయ భారతేన 95 టన్ పరిమితా సహాయతా సామగ్రీ ప్రేషితా. అపిచ మహిళానాం ఏషియా చషక 20-20 ప్రతిస్పర్ధాయాః ఏ వర్గస్య అంతిమ రోమాంచక ద్వంద్వే అద్య రాత్రౌ దుబై నగరే చిర ప్రతిద్వంద్వినా పాకిస్తానేన సహ యోచ్యతే భారతం. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముః అద్య ఉదఘోషయత్ యత్ వికసిత భారతస్య స్వప్నః తదైవ సంపత్స్యతే యదా శిక్షా గుణవత్తాపూర్ణా సంభవిష్యతి. శిక్షక దివసావసరే నవదిల్ల్యాం ఆయోజితే 26,000 రాష్ట్రీయ శిక్షక పురస్కార సమారోహే సంబోధయంతి సా ప్రావోచత్ యత్ యః సమాజః శిక్షకానాం ఆదరం విదధాతి స ఏవ వస్తుతః ప్రగతిశీలః సమాజః మన్యతే. రాష్ట్రపతిః ప్రత్యపాదయత్ యత్ అస్మాకం సంవిధాని నిహితస్య సమానావసరస్య యథార్థ ప్రాప్తౌ శిక్షైవ సర్వోత్కృష్టం సాధనం వర్తతే. ప్రాథమిక విద్యాలయేషు ఛాత్రాణాం విద్యాత్యాగమానాంకస్య దూరీకరణే శిక్షకాణాం ప్రయాసాః ఏవ హేతుభూతాః సంతి. సాన్యరూపయత్ యత్ శైక్షిక ఉత్కృష్టతా కౌశల సంవర్ధనం ఉద్యమితా చ రాష్ట్రస్య వికాసే నిర్ణాయకం యోగదానమావహంతి. భారతం జ్ఞానశక్తిం విధాయ జగతి కౌశలరాజనాధానిత్వేన ప్రతిష్ఠాపయితుం దేశస్య ప్రాథమికతా వర్తతే. సా ప్రతిపాదితవతీ యత్ జ్ఞానం శక్త్యాః మహత్తరః స్రోతః అస్తి యజ్జనం స్వాతంత్ర్యేణ చింతయితుం సువిజ్ఞాతాన్ నిర్ణయాన్ గ్రహీతుం రాష్ట్ర వికాసే సార్థకం అవదానం దాతుం చ సామర్థం ప్రయచ్చతి. రాష్ట్రపతివర్య అవదత్ యత్ కర్తవ్యనిష్ఠాః శిక్షకాః రాష్ట్ర నిర్మాణస్య అగ్రిమపంక్తౌ తిష్ఠంతః శిల్పినః సంతి.
2: हमारे संविधान में निहित अवसर की समानता के आदर्शों को कार्य रूप देने का सबसे प्रभावी माध्यम शिक्षा है. हमारे देश में प्राइमरी स्कूल ड्रॉप आउट रेट 12 वर्ष पहले लगभग 4.5% था. अब ये ड्रॉप आउट रेट नहीं के बराबर है. ये उपलब्धि शिक्षकों के प्रयासों से संभव हो सकी है. इस राष्ट्रीय सफलता के लिए मैं सभी शिक्षकों को बहुत बहुत बधाई देना चाहूंगा.
1: రాష్ట్రపతినా నారీణాం అధికార సంరక్షణాయ సావిత్రీబాయి ఫులే మహోదయాయాః పావన స్మృతిరపి సప్రశ్రయం సముద్భావితా. అత్రావసరే రాష్ట్రపతి మహోదయా రాష్ట్రీయ శిక్షక పురస్కారాన్ సమర్పయత్. 27 రాజ్యేభ్యః 7 కేంద్రశాసిత ప్రదేశేభ్యః కేంద్ర సర్వకారస్య 6 స్వాయత్త సంఘటనేభ్యశ్చ చితాః 8

0: मुख्य न्यायाधीशेन अद्य ब्रिक्स सदस्य राष्ट्राणां सहभागी राष्ट्राणां च प्रतिनिधिमण्डलं सम्बोधितम्। समयोचितं पूर्वानुमेयं च न्यायदानं आवश्यकमिति सः अस्मिन् विषये बलं प्रदत्तवान्। सः स्मरणम् अकरोत् यत् कथं नालन्दा विश्वविद्यालयः अत्यन्तं प्रख्यातं शैक्षणिक केन्द्रमासीत्, यत्र समग्र विश्वस्य छात्राः संशोधकाः च विना कस्यापि भेदभावेन बाधया वा प्रवेशिताः आसन्। महिलानाम् एशिया चषक विंशति प्रति विंशति प्रतिस्पर्धायाः ए वर्गस्य अन्तिम रोमाञ्चक द्वन्द्वे अद्य रात्रौ दुबई नगरे चिर प्रतिद्वन्द्विना पाकिस्तानेन सह भारतं योत्स्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ 9. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:30 మధురిమ ఆపాత మధురమైన సినీ గీతల కార్యక్రమం. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట ప్రసారంలోని కార్యక్రమాలు. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు. రేపు ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యస్తుతి ఇంకా సన్నతి గీతాలు వింటారు. 6:30 సుభాషితం ప్రసారమవుతుంది సమర్పణ కృపాకర్ నిట్ట. 6:35 రైతు సమాచారంలో క్యాలిఫ్లవర్లో రకాలు వివరాలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఈ మాసపు పాట ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:30 రసమయ్యి సాహితీ కార్యక్రమం తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం. 55వ భాగంలో మనిషి అనే ఒక్క పేరు శ్రీమతి ఎర్రంశెట్టి పూర్ణ దుర్గాదేవిచే కథానిక ప్రసారమవుతుంది. 7:45 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా పోషణ్ అభియాన్ కార్యక్రమాల గురించి రామవరం యూపీహెచ్ఎస్ హెల్త్ సూపర్వైజర్ వి శ్రీనివాసరావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి జి పద్మ. 8:30 ఉద్యోగ వాణి ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 10:00 11:00 తిరిగి 12:10 చిత్రగీతాలు వింటారు. మధ్యాహ్నం 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:30 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:00 నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 4:00 తిరిగి 5:00 చిత్రగీతాలు వింటారు. రేపు రెండవ ప్రసారంలో 6:35 చిత్రగీతాలు వింటారు. 7:15 జానపద సంగీత కార్యక్రమం. 7:45 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 9:30 మధురిమ ఆపాత మధురమైన సినీ గీతల కార్యక్రమం. రేపు రాత్రి 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట రేపటి ప్రసార విశేషాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 5 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఆర్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి దేవరా చిత్రం నుంచి శిల్పారావు పాడిన పాట వింటారు.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు, అనంతరం 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు. ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వరిలో సమగ్ర పోషక ఎరువుల వాడకం గురించి రాజేందర్ నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల నుంచి వివరాలు వింటారు.
1: వానకాల పంటలలో ముఖ్యమైన పంటల్లో సమగ్ర పోషక యాజమాన్యం గురించి మనం చర్చించుకుందాం. ఇందులో భాగంగా ముఖ్యమైన పంట మనం తెలంగాణలో చూసినట్టయితే వరిలో పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ల ఎరువు వంటి సేంద్రియ ఎరువులను రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్లయితే భూసారాన్ని కాపాడుకోవడమే గాక 20-25% వరకు నత్రజనిని కూడా ఆదా చేయవచ్చును. వరి పొలాల్లో నాటడానికి ముందు అపరాలు, జీలుగ, జనుము, పిల్లి పెసర లాంటి పచ్చిరొట్టె పైరును పెంచి భూమిలో కలియదునడం ద్వారా భూసారం నుంచి సుమారు 20-25% నత్రజనిని ఆదా చేయవచ్చు. సజీవ ఎరువులైన నీలి ఆకుపచ్చనాచు, అజోలా, అజోస్పైరల్లం, ఫాస్ఫో బ్యాక్టీరియా మొదలగు జీవన ఎరువులను వాడి నత్రజని, భాస్వరం మోతాదులను 10-20% తగ్గించుకోవడానికి ఆస్కారం. ముఖ్యంగా అజోలా చూసినట్టయితే అజోలా వాడడం కొరకు వరి పొలం దమ్ము చేసేటప్పుడు ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను వేసి పలచగా నీరు నిలబెట్టి 100-150 కిలోల అజోలా వేసి 2-3 వారాలు పెరగనిచ్చి నేలలో కలియదున్నాలి. ఇది ఎకరాకు 3 టన్నుల పచ్చిరొట్టె మరియు 12 కిలోల నత్రజనిని నేలకు అందిస్తుంది. జీవన ఎరువులను చూసినట్టయితే అసిటోబ్యాక్టర్ వాడటకు ఎకరాకు సరిపడే విత్తనానికి 200-400 గ్రాముల కల్చర్ ను పట్టించాలి. లేదా ఎకరాకు 1 కిలో కల్చర్ ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి చల్లాలి. దీని వలన ఎకరాకు 8-16 కిలోల నత్రజని పైరుకు అందుతుంది. ఏరోబిక్ పద్ధతిలో వరిలో ఇది అత్యవసరం. ఫాస్ఫో బ్యాక్టీరియా భాస్వరం జీవన ఎరువుల్లో ముఖ్యమైనది. భూమిలో లభ్యం కాని స్థితిలోని భాస్వరాన్ని లభ్యమయ్యేలా చేస్తుంది. ఫాస్ఫో బ్యాక్టీరియా లేదా అజోస్పైరంలను అజిటోబ్యాక్టర్ లాగే వినియోగించాలి. స్వల్పకాలిక రకాలను నత్రజని 3 సమభాగాలుగా చేసి నాటుటకు ముందు దమ్ములోను, బాగా దుబ్బు చేసి దశలోను, అంకురం తొడిగే దశలోను, బురద పదంలో మాత్రమే సమాన పాలలో వెదజల్లి 36-48 గంటల తర్వాత పలచగా నీరు పెట్టాలి. మధ్య మరియు దీర్ఘకాలిక రకాలకు 4 దఫాలుగా 15-20 రోజులకు ఒకసారి నత్రజని వేయాలి. నత్రజని చివరి దఫ అంకురం దశలో వేయాలి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న వేపతో పూయబడిన యూరియాను వాడాలి. వేప పూత కలిగిన యూరియా మొక్కలకు నెమ్మదిగా అంది 10% వినియోగ సామర్థ్యం ఎక్కువ అవుతుంది. కాబట్టి రైతాంగం అనవసరంగా యూరియా వాడకం పెంచకూడదు. వేపతో పూయబడిన యూరియా ఎక్కువ వాడడం వల్ల కూడా చీడపీడలు కూడా రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో యూరియాని తగ్గించుకొని వాడడం వల్ల ఎక్కువ లాభాలుంటాయి. అంతేగాక వర్షాలు ఎక్కువగా ఉన్న సంవత్సరాల్లో పైరు ఎత్తు పెరిగి పడిపోతుంది. మొత్తం భాస్వరం ఎరువును దమ్ములోనే వేయాలి. ఆ తర్వాత కాంప్లెక్స్ రూపంలో వేయకూడదు. కాంప్లెక్స్ రూపంలో మొక్క ఎదిగిన తర్వాత వేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. పొటాష్ ఎరువును రేగడి

నేలలో ఆఖరి దమ్లో పూర్తిగా ఒకేసారి వేయాలి. చెల్క అంటే తేలిక భూమిలో ఆఖరి దమ్లో సగం అంకురం ఏర్పడే దశలో మిగతా సగాన్ని వేయడం వలన పొటాష్ ఎరువు మొక్కకు మంచి భాగంలో అందడానికి ఆస్కారం ఉంటది. జింకు ధాతు లోపం వలన మొక్కల్లో పైనుంచి 3 లేదా 4

తర్వాత చివరి దుక్కిలో వేయాలి. పైరుపై జింకు లోపం కనిపించగానే లీటర్ నీటికి 2 గ్రాములు జింకు సల్ఫేటు చొప్పున 5 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే జింకు లోపం అనేది ఉండదు. జింకు సల్ఫేట్ ద్రావణంలో పురుగు లేక తెగుళ్ల మందులను కలపరాదు. చౌడు నీళ్లలో పిచికారీ అనేది తప్పనిసరి. ఇనుపధాతు లోపం వలన లేత చిగురాకులు తెల్లగా మారి ఉధృత ఎక్కువ ఉన్నప్పుడు ఇటుక రంగు మచ్చలుగా వచ్చి ఆకులు నిర్జీవమవుతాయి. పిలకలు తగ్గి ఎత్తు పెరగదు. వర్షాధార నార్మల్లో మెట్ట వరిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. నీరు నిల్వ ఉండే తడి నార్మల్లో పోస్తే ఈ సమస్య రాదు. దీని సవరణకు లీటర్ నీటికి 2 నుండి 5 గ్రాముల అన్నబేది, 0.5 నుండి 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ ఇనుపధాతు లోపం అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. మనం చూసినట్టయితే మరొక ప్రధాన పంట పత్తి. పత్తిలో మనం చూసినట్టయితే పత్తి సాగు చేయి భూమిలో ప్రతి సంవత్సరం ఎకరాకు 4 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువు లేదా ఇతర సేంద్రీయ ఎరువును దుక్కిలో చల్లి కలియదున్నాలి. మనం చూసినట్టయితే మనకు పత్తిలో సూటి రకాలుంటాయి, అదే విధంగా హైబ్రిడ్స్ కూడా ఉంటాయి. సూటి రకాలను చూసినట్టయితే యూరియా మనం వేసుకున్నట్టయితే 60 కిలోలు, అదేవిధంగా డిఏపి మొదట్లో వేసుకున్నట్టయితే 40 కిలోలు, అదేవిధంగా పొటాష్ మనం వేసుకున్నట్టయితే 30 కిలోలు పొటాష్ అనేది అవసరం ఉంటుంది. అదేవిధంగా హైబ్రిడ్స్ మనం చూసుకున్నట్టయితే హైబ్రిడ్స్ అనేటివి ఎక్కువగా పోషకాలు తీసుకుంటాయి కాబట్టి 1-2 బ్యాగుల యూరియా, డిఏపి 1 బ్యాగు, అదేవిధంగా పొటాష్ 1 బ్యాగ్ వేసుకున్నట్టయితే మనకు అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. సాధారణ లేదా సూటి రకాలకు ఎకరాకు 36 కిలోల నత్రజని, 18 కిలోల భాస్వరం మరియు 18 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను మాత్రమే వేయాలి. హైబ్రిడ్ రకాలకు మాత్రం ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 24 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను వేసినట్టయితే అధిక లాభం ఉంటుంది. సిఫార్సు చేసిన భాస్వరం మొత్తాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఎకరానికి విత్తే ముందు ఆఖరి దిక్కులో వేసి కలియదున్నాలి, లేదా విత్తిన 15 రోజుల లోపు కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత వేసుకున్నట్టయితే భాస్వరం వలన మొక్కకి ఎలాంటి లాభం ఉండదు. సాధారణ రకాలైతే సిఫార్సు చేసిన నత్రజని మరియు పొటాషులను 3 సమభాగాలుగా చేసి విత్తిన 30, 60, 90 రోజులకు మొక్క మొదలలో 7 నుండి 10 సెంటీమీటర్ల దూరంలో పాదలు తీసి వేయాలి. బీటీ హైబ్రిడ్లకు సిఫార్సు చేసిన నత్రజని మరియు పొటాషులను 4 సమభాగాలుగా చేసి విత్తిన 20 రోజులు, 40, 60, 80 రోజులకు మొక్కల మొదలలో 7 నుండి 10 సెంటీమీటర్ల దూరంలో పాదలు తీసి వేసినట్టయితే మంచి లాభం ఉంటుంది. పైపాటుగా వేయు నత్రజని, పొటాషును, యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందించాలి. ఎకరాకు రకాలైతే ప్రతిసారి 25 కిలోల యూరియా మరియు 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషును 3 సార్లు 30, 60, 90 రోజుల్లో, హైబ్రిడ్లకైతే అదే మోతాదులో 20, 40, 60, 80 రోజులకు ఒకసారి అందించాల్సి ఉంటుంది. ప్రధాన పోషకాలను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందిస్తే ఖర్చు కూడా తక్కువ అవుతుంది. కాంప్లెక్స్ ఎరువులను వాడినప్పుడు ఎకరాకు 50 కిలోల డిఏపిని విత్తినప్పుడు వేసి పైపాటుగా యూరియా, పొటాషును పై విధంగానే అందించాలి. ముఖ్యంగా పైపాటుగా డిఏపి లేదా 20-20 లాంటి కాంప్లెక్స్ ఎరువులను వాడకూడదు. దీనివల్ల ఖర్చు పెరగడమే కాకుండా భూమిలో భాస్వరం నిల్వలు ఎక్కువై చౌడు భూములుగా మారడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అన్ని ఎరువులను మోతాదును భూసార పరీక్షలను అనుసరించి మనం వేసినట్టయితే అధిక లాభాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చు కూడా మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ కాలం పత్తి సాగు చేస్తున్న భూమిలో ప్రత్యేకంగా వేరు తెగుళ్లు ఆశించే భూమిలో మాత్రం పంట మార్పిడితో పాటు ఎకరాకు 200 కిలోల వేపపిండిని 2-3 సంవత్సరాలు వేయాలి. ఈ పద్ధతులు పాటించినట్టయితే మనకు పత్తిలో మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకు మరొక ముఖ్యమైన పంట మొక్కజొన్న. మొక్కజొన్నను మనం చూసినట్టయితే మొదట్లో కాంప్లెక్స్ ఎరువులు అంటే డిఏపి రూపంలో 1 బ్యాగు, యూరియా 3 బ్యాగులు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 1 బ్యాగు వేసుకున్నట్టయితే మంచి లాభం రావడానికి ఆస్కారం ఉంటుంది. నత్రజని 3వ వంతు దుక్కిలో మరియు 3వ వంతు పైరు మొక్కలు ఎత్తు దశలో మరియు 3వ వంతు పూత దశలో, భాస్వరం మొత్తం కూడా దుక్కిలో వేసుకోవాలి. పొటాష్ 1/2 వంతు దుక్కిలో మరియు 1/2 వంతు పూత దశలో వేసుకున్నట్టయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. బేబీకాన్ వంటి పంటకు 10% నత్రజని ఇచ్చే ఎరువులను విత్తేటప్పుడు ఆఖరి దుక్కిలో 40% నత్రజని మొక్క
నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు, 20% నత్రజని మొక్క 8 ఆకుల దశలో ఉన్నప్పుడు, మరియు 20% నత్రజని జల్లు తీసివేయక ముందు వేసుకో.

0: వాడాలి. జింక్ లోపం ఏర్పడినట్టయితే ప్రతి 2-3 పంటలకు ఒకసారి దుక్కిలో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ను వేయాలి.
1: ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఆకాశవాణి ఇప్పుడు ఒక చిత్ర గీతం వింటారు. సునీల్ కశ్యప్ సంగీత సారథ్యంలో విజయ్ యేసుదాస్, శ్వేతామోహన్ ఆలపించిన రామజోగి శాస్త్రి గీతం ఒక మనసు చిత్రం నుండి.

0: ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మానసిక ఆరోగ్యమనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్టపతి పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన సమాన అవకాశాల ఆశయాలను నెరవేర్చడానికి విద్య అత్యంత సమర్థవంతమైన సాధనమని ముర్ము చెప్పారు. ఉపాధ్యాయుల కృషి వల్లే ప్రాథమిక పాఠశాలల్లో డ్రాపౌట్ రేటు దాదాపు తగ్గడం పట్ల రాష్టపతి హర్షం వ్యక్తం చేశారు.
1: హమారే సంవిధాన్ మే నిహిత్ అవసర్ కి సమానతా కే ఆదర్శో కో కార్యరూప్ దేనే కా సబ్సే ప్రభావీ మాధ్యమ శిక్షా హే. హమారే దేశ్ మే ప్రైమరీ స్కూల్ డ్రాపౌట్ రేట్ 12 వర్ష పహలే లగ్భగ 4.5% థా. అబ్ యే డ్రాపౌట్ రేట్ నహీ కే బరాబర్ హే. యే ఉపలబ్ధి శిక్షకో కే ప్రయాసో సే సంభవ హో సకీ హే. ఇస్ రాష్ట్రీయ సఫలతా కే లియే మే సభీ శిక్షకో బహుత్ బహుత్ బధాయి దేనా చాహూంగా.
0: భారత్ను విజ్ఞాన శక్తిగా నిలపడంతో పాటు ప్రపంచానికి స్కిల్ క్యాపిటల్ గా తీర్చిదిద్దడమే దేశ ప్రధాన ప్రాధాన్యత అని రాష్టపతి ముర్ము స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థకు పాఠశాల విద్య పునాది లాంటిదని, ప్రాథమిక స్థాయిలోనే పిల్లల మేధో శారీరక నైతిక వికాసంపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళల విద్య హక్కుల కోసం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే సేవలను రాష్టపతి స్మరించుకున్నారు.
1: चुने गए सुजोग्यों प्रशिक्षकों के योगदान को राष्ट्रीय स्तर पर मान्यता दी गई है. देश के विकास में एकेडमिक एक्सेलेंस, स्किल डेवलपमेंट और एंटरप्रेन्योरशिप का बहुत अधिक महत्व है. भारत को नॉलेज सुपर पावर बनाने के साथ साथ स्किल कैपिटल ऑफ द वर्ल्ड के रूप में स्थापित करना हमारी राष्ट्रीय प्राथमिकता में से शामिल है.
0: ఈ కార్యక్రమంలో భాగంగా 27 రాష్టాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు రాష్టపతి జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. వీటితో పాటు ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన మరో 21 మంది అధ్యాపకులకు కూడా అవార్డులు అందజేశారు. ఈ వేడుకల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ మంత్రులు జయంత్ సింగ్, డాక్టర్ సుకంద మంజుదార్తో సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా పోస్టులో పంచుకున్నారు. మానవాళిని తీర్చిదిద్దడం, స్వతంత్ర ఆలోచన విధానాన్ని, జిజ్ఞాసను ప్రోత్సహించడం వంటి బోధనలో బాధ్యతను ఈ వ్యాసం తెలియజేస్తుందని మోదీ పేర్కొన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి, పునరుద్దరించుకోవడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వార్షిక చరిత్ర పురస్కార ప్రధానోత్సవంలో మంత్రి ప్రసంగిస్తూ, వలసవాద విముక్తి అంటే చారిత్రక జ్ఞానాన్ని విస్తరించడం, మరిన్ని భాషలను తీసుకురావడం, దేశ చరిత్రను విశ్లేషించడంలో నిపుణుల బృందాలకు అవకాశం కల్పించడమని సీతారామన్ చెప్పారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థల్లో సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదటి రోజు ఉపరాష్టపతి అస్సాంలోని గౌహతిలో గతంలో కన్యా మహావిద్యాలయంగా పిలువబడిన గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం గౌహతిలోని శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. మేఘాలయలోని షిలాంగ్లో సోసోదామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి ఉపరాష్టపతి హాజరవుతారు. సెప్టెంబర్ 8వ తేదీన ఉపరాష్టపతి ఇంపాల్ను సందర్శిస్తారు. మొయిరాంగ్లోని ఐఎన్ఏ మ్యూజియం, యుద్ద స్మారక చిహ్నాలన్నీ, అలాగే ఇంపాల్లోని సైనిక పాఠశాలను ఉపరాష్టపతి సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ అండర్ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. విభేదాలను సామరస్యంగా పరిష్కరించడం, చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేసే విధానాల ప్రాముఖ్యతను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు తెలియజేశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో భాగంగా ప్రధాన న్యాయమూర్తి ఈరోజు బ్రిక్స్ సభ్యులు

దేశాలు భాగస్వామ్య దేశాల ప్రతినిధి బృందాలను ఉద్దేశించి ప్రసంగించారు. సకాలంలో న్యాయం అందించడం, సమస్యకు పరిష్కారం చూపడం అవసరమని ఆయన చెప్పారు. ఎలాంటి వివక్ష, అడ్డంకులు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు పరిశోధకులకు ప్రవేశం కల్పించే అత్యంత ప్రముఖ విద్యా కేంద్రంగా నలంద విశ్వవిద్యాలయం ఒకప్పుడు ఎలా ఉండేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ రోజు జరిగిన సమాపేశంలో బ్రెజిల్ సుప్రీం ఫెడరల్ కోర్టు అధ్యకుడు లూయిస్ ఎడ్సన్ ఫ్రాంచిన్, చైనా ప్రధాన న్యాయమూర్తి జాంగ్ జున్ తదితరులు కూడా ప్రసంగించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన మెంటల్ హెల్త్ ఆఫ్ యంగ్ ఇండియా సదస్సులో ప్రసంగించారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని, అది వారి పనితనంతో పాటు జీవన ప్రమాణాలతో కూడి ముడిపడి ఉంటుందని చెప్పారు. దేశ జనాభాలో నాలుగో వంతు ఉన్న యువత కౌమార దశలో వారి ఆరోగ్యమే భవిష్యత్తులో భారత ప్రగతి దిశను నిర్ణయిస్తుందని మంత్రి చెప్పారు. ఈ వయస్సు వారిలో మానసిక సమస్యలు వేగంగా పెరగడం తీవ్ర ఆందోళనకరమని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని వేగవంతం చేసిందని వెల్లడించారు. పౌరులందరికీ 24 గంటలు ఉచితంగా మానసిక ఆరోగ్య సలహాలు అందించేందుకు టెలిమానస్ హెల్ప్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. అమిత్ షా అధ్యక్షతన హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై రేపు సమాపేశం జరగనుంది. అనంతరం అమిత్ షా మత్తు పదార్థాల అంశంపై నిర్వహించే విలేకరుల సమాపేశంలో పాల్గొంటారు. రేపు సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమాపేశానికి కూడా అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన 37,500 కోట్ల రూపాయల పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇవి అసత్యమైనవని, గడువుకు ముందే అంచనా వేసేలా ఉన్నాయని స్పష్టం చేసింది. మొదటి విడత దరఖాస్తుల గడువు సోమవారం వరకు అందుబాటులో ఉంటుందని, ఆ గడువు ముగిసిన తర్వాతే మొత్తం దరఖాస్తుల సంఖ్యపై స్పష్టత వస్తుందని తెలియజేసింది. ఇప్పటికీ ఆన్లైన్ పోర్టల్ ద్వారా తాల్చేర్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఎన్టీపీసీ సంస్థలు తమ దరఖాస్తులను సమర్పించినట్లు వాటాదారుల ద్వారా సమాచారం అందిందని మంత్రిత్వ శాఖ వివరించింది. అందువల్ల ఈ పథకానికి దరఖాస్తుదారులు ఎవరూ లేరు అని ప్రచారం చేయడం అవాస్తవమని పేర్కొంది. కేరళలోని త్రిశూర్లో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 8 మంది కళాశాల విద్యార్థుల కుటుంబాలకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఐఐ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. తమిళనాడులోని దిండిగల్ నుంచి వస్తున్న విద్యార్థుల కారు రోడ్డు నిర్మాణ పనులు, ట్రాఫిక్ మళ్లింపు పనులు జరుగుతున్న ప్రాంతంలో నిలిపి ఉంచిన ఒక ట్రక్ను ఢీకొట్టింది. కాగా ఈ ఘటనకు ముందే ఆ ప్రదేశంలో సమగ్ర భద్రతా చర్యలు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు ఎన్హెచ్ఐఐ స్పష్టం చేసింది. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు వాహనం అధిక వేగంతో ప్రయాణించిందని, అదే సమయంలో హైస్పీడ్ లేన్లో ఒక ట్రక్ నిబంధనలకు విరుద్దంగా నిలిపి ఉంచిందని ప్రాథమిక సీసీటీవీ దృశ్యాలు సూచిస్తున్నాయి. పోలీసులు, ఇతర సంబంధిత అధికారులు చేపట్టిన విచారణకు పూర్తి సహకారం అందిస్తామని కూడా ఎన్హెచ్ఐ ప్రకటించింది. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 1344 చేరుకుంది. 8 జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతుండగా ఇప్పటి వరకు 13,000 మందికి పైగా బాధితులను సురక్షితంగా రక్షించారు. కాగా దాదాపు 5,000 మంది ఇప్పటికీ గల్లంతయ్యారు. నువాకోట్ జిల్లాలో 4 అంతస్తుల భవనం శిథిలాల కింద 10 రోజుల పాటు చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలిని సహాయక బృందాలు ప్రాణాలతో బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాయి. తీవ్రంగా దెబ్బతిన్న శరీర భాగాల వల్ల లభ్యమవుతున్న మృతదేహాలను గుర్తించేందుకు

పైక చర్యలు ముమ్మరంగా సాగుతుండగా ఇప్పటి వరకు 13,000 మందికి పైగా బాధితులను సురక్షితంగా రక్షించారు. కాగా దాదాపు 5,000 మంది ఇప్పటికీ గల్లంతయ్యారు. నువాకోట్ జిల్లాలో 4 అంతస్తుల భవనం శిథిలాల కింద 10 రోజుల పాటు చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలిని సహాయక బృందాలు ప్రాణాలతో బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాయి. తీవ్రంగా దెబ్బతిన్న శరీర భాగాలు వల్ల లభ్యమవుతున్న మృతదేహాలను గుర్తించేందుకు